శారదా నవరాత్రుల తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు. దక్షిణాయనంలో సాధనకి శారదా నవరాత్రులు ఎంత గొప్పవో, ఉత్తరాయణ పుణ్యకాలంలో తరించడం విషయంలో, సిద్ధి పొందడం విషయంలో వసంత నవరాత్రులు అంత ప్రఖ్యాతిగా చెప్పబడతాయి. అటువంటి వసంత నవరాత్రుల్లో నిన్నను మనం ఒక అత్యద్భుతమైనటువంటి నృత్య రూపకాన్ని చూశాం, నవరసనటభామిని అన్న పేరుతో. ఇవాళ నేను భగవద్గీత ప్రసంగానికి, ఇప్పుడు నేను చేసే ప్రసంగానికి భేదం ఉందని మీరు అనుకోక్కర్లేదు, రెండు ఒకటే. ఎందుచేత అంటే వసంత నవరాత్రులయందు అమ్మవారి వైభవాన్ని ఒకసారి మనం స్తుతి చేయవలసి ఉంటుంది. నిన్నను మనం చూసినటువంటి నాట్య కార్యక్రమం, నృత్య కార్యక్రమం ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి విశేషమేం కాదు, అది చాలా చాలా గొప్ప సిద్ధాంతం. ఎందుచేత అంటే అది అమ్మవారికి సంబంధించినటువంటి నాట్యంలా, నవరసాలు అమ్మవారు ఆవిష్కరించినట్లు, అమ్మవారి జీవితంలో అనేక ఘట్టాల్ని సమన్వయం చేస్తూ ఆవిడ చరిత్రలోవి నవరసాలకి వాటిని ప్రాతిపదికగా తీసుకుని 9 రసములను అమ్మవారు ఎలా ఆవిష్కరించిందో చూపించడానికి చేసినటువంటి ప్రయత్నం. కానీ మీరు ఒకసారి కొంచెం దాని వెనక ఉండేటటువంటి రహస్యాన్ని ఒక దాన్ని గమనిస్తే, ఈ లోకంలో ఎవ్వరు అనాథ అన్న పదాన్ని పొందకుండా ఉండాలి అన్నది జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరవు అయినటువంటి తల్లిదండ్రుల యొక్క లక్షణం. అసలు ఒక గడుసు కవి అన్నాడు, లోకంలో అనాథ అంటూ ఉంటే పరమేశ్వరుడు ఒక్కడే, అనాథుడు అనాథ అనబడినటువంటి వాడు వేరొకడు లేడు అన్నాడు. ఎందుచేత అంటే అనాథ శబ్దాన్ని ఎవరికి ప్రయోగిస్తారంటే, తల్లి కానీ తండ్రి కానీ, తల్లిదండ్రులు ఇరువురు కానీ లేకపోతే అనాథ అంటారు. నాకు జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరవు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ నాకు తల్లిదండ్రులుగా ఉంటే నేను అనాథనెలా అవుతాను? నేను అనాథను కాను, కానీ పరమేశ్వరుణ్ణి కాపాడడానికి ఆయనకి లేరు తల్లిదండ్రులు, కాబట్టి అనాథ అంటూ ఉంటే ఆయనేనేమో కానీ మేం కాదు అన్నారు. కానీ అలా అన్వయం అవుతుందా? పరమేశ్వరుడు అనాథ కాడు, పరమేశ్వరుడు కూడా సనాథుడే. ఎందుచేత తెలుసా అండి? ఆయనని ఆవిడ కాపాడుతుంది, ఆవిడని ఆయన కాపాడుతాడు. ఆయనని ఆవిడ ఎప్పుడు కాపాడింది అంటే, హాలాహల భక్షణం చేసినప్పుడు తన యొక్క మంగళసూత్ర ప్రభావంతో, సౌభాగ్య వస్తువులైనటువంటి చివి తాటంకముల యొక్క ప్రభావంతో అమ్మవారు పరమశివుని యొక్క ఆయుర్దాయాన్ని రక్షించింది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరులు అంటారు అదే మాట. పోతనగారు భాగవతంలో అంటారు, మంగళసూత్రమునెంత మదినమ్మినదో అంటారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విశద కరాళం యక్షీళం కబళతవ తక్కాలకలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అంటారు సౌందర్యలహరిలో. అమ్మవారి యొక్క తాటంకముల చెవిపోగులున్నాయే, అవి 5వ తనానికి గుర్తు. అమ్మవారి యొక్క 5వ తనానికి గుర్తైనటువంటి చెవి తాటంకముల ప్రభావం చేత హలాహల భక్షణం చేసిన పరమశివుణ్ణి రక్షించుకుంది ఆ తల్లి. దక్షయజ్ఞంలో శరీరం విడిచిపెట్టేసినటువంటి పార్వతీదేవి యొక్క మర్యాదని నిలబెట్టి దక్షయజ్ఞ ధ్వంసం చేసి మళ్ళీ హిమవంతుని కుమార్తెగా పుట్టినటువంటి హైమవతినే వివాహం ఆడాడు తప్ప, ఆయన వేరొక కాంతను స్వీకరించినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఎప్పుడూ వారు ఒకరినొకరు రక్షించుకుంటుంటారు. కాబట్టి తల్లిదండ్రులు

ంత మాత్రం చేత వాళ్ళు అనాథలు కారు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా ఉండగా మనం అనాథలం కాదు. ఈ తల్లిదండ్రులు ఇద్దరూ ఏ రూపంలో ఉంటారు అని అడిగారు శాస్త్రంలో. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లోకమంతా తల్లిదండ్రుల యొక్క స్వరూపంగానే ఉంటుంది అన్నారు. ఎలా అంటే తాండవము అన్నమాట కేవలము పురుషుడికి మాత్రమే అన్వయం అవుతుంది. తాండవం స్త్రీ చేస్తే తాండవం చేస్తోందని చెప్పకూడదు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో మహేశ్వర మహాకల్ప మహాప్రళయ సాక్షిణి, ప్రళయకాల తాండవం పరమశివుడు చేస్తుంటే ఆవిడ సాక్షిగా నిలబడుతుందంతే. తాండవము అమ్మవారు చెయ్యదు. అమ్మవారు ఎప్పుడు చేసినా లాస్యమే చేస్తుంది. పరమశివుడు ఎప్పుడు చేసినా తాండవమే చేస్తాడు. తాండవం చెయ్యడము అంటే నృత్య శాస్త్రాన్ని అనుసరించి తాళ విన్యాస ప్రక్రియ యందు జితిభేదము గతిభేదము రెండిటినీ అవయవముల యొక్క ఒక పుందికతో కూడినటువంటి కదలికల చేత ఆవిష్కరిస్తే దాన్ని తాండవము అంటారు. అభినయము భావము రెండిటినీ ఆవిష్కరిస్తే లాస్యము అంటారు. అమ్మవారు ఎప్పుడు చేసినా అభినయము భావము ఈ రెండిటినీ ప్రకటన చేస్తుంది. అయ్యవారు ఎప్పుడు చేసినా తాండవం చేస్తారు. అయ్యవారు విడిగా తాండవం చేయడం ఉండదు, అమ్మవారు విడిగా లాస్యం చెయ్యడం ఉండదు. లోకమంతా అయ్యవారి తాండవం అమ్మవారి లాస్య రూపంలో కలిసిపో ఉంటుంది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేనిప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా చేతులు కదులుతూ ఉంటాయి, నాలో ఉన్నటువంటి వాయువు కదులుతూ ఉంటుంది, నా నాలుక కదులుతూ ఉంటుంది, నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, నా ఊపిరితిత్తులు సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటాయి, నా జీర్ణావయవం సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటుంది, నా రక్తం ఒక నియమితమైనటువంటి వేగంతో ప్రవహిస్తుంది. ఇవన్నీ తాండవం. ఇవన్నీ తాండవం అయితే నేను మాట్లాడేటప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో ఆ విషయ సంబంధమైనటువంటి భావ ప్రకటనము నా ముఖమునందు ఆవిష్కృతమవుతుంది. ప్రధానంగా రసావిష్కరణము ఒక్క కన్నుల వలన మాత్రమే జరుగుతుంది. ఎందుకో తెలుసా అండి? భయానకం ఉందనుకోండి, మీ భయం ముఖంలో తెలుస్తుంది. కానీ భయమైన శృంగారమైన లేకపోతే అద్భుతమైన హాస్యమైన నవరసాలు 9 రసాలు పలికేది, 9 రసాలు వ్యక్తమయ్యేది ఒక్క కన్నులలో నుండి మాత్రమే తప్ప మిగిలిన అవయవములు 9 రసములను ఆవిష్కరించలేవు. కాబట్టి 9 రసములను ఆవిష్కరించాలి అనుకుంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఆ భావ ప్రకటన కన్నుల వలన చెయ్యగలిగినటువంటి సమర్థతను పొందినవారై ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు 9 రసాలని అమ్మవారు ఎలా ఆవిష్కరిస్తుందో సౌందర్యలహరిలో చెప్పినప్పుడు 9 రసాలని కళ్ళలోంచే చెప్పారు. శివే శృంగారాధ్ర తదితరదని కుచ్చనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయమతి అంటూ హరాహిభ్యోహీత సరసిరహ సౌభాగ్యజననీ సఖీషుస్మేరాతే తవ జన మయి జనని దృష్టి సకరుణ అంటూ 9 రసాలని అమ్మవారి కళ్ళల్లోంచే చెప్పారు. ఇప్పుడు ఈ 9 రసములను ఆవిష్కరించడం అమ్మవారు, కదులుతుండడం అయ్యవారు. మీరు చూడండి, లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కదులుతారు, ఒక్కొక్కరు ఒక్క రసావిష్కరణలో ఉంటారు. ఒకడు మంచి కోపంగా ఉంటాడు, ఒకడు నవ్వుతూ ఉంటాడు, ఒకడు భయపడుతూ ఉంటాడు, ఒకడు చెయ్యిలా చూపిస్తూ ఉంటాడు. అన్ని నవరసాలు మీకు కనపడుతుంటాయి, భావ ప్రకటన అవుతూ ఉంటుంది అందరి యందు. ఈ భావములు ప్రకటింపబడమే అమ్మవారు, అందరిలోనూ కదలికలు ఉండడమే అయ్యవారు. ఈ రెండింటినీ శివ శివ అని, ఆనంద భైరవ ఆనంద భైరవి అని పిలుస్తారు. శ్రీ విద్యా సంప్రదాయంలో మూలాధార చక్రంలో వాళ్ళిద్దరూ ఆనంద భైరవ ఆనంద భైరవిగా ఆడుతూ ఉంటారు సృష్టి కారణమునందు. ఈ కదలని కదిలేటప్పుడు అమ్మవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది రసము లాస్యము, అయ్యవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది తాండవము. శివ శివ హంస హంసి వీళ్ళిద్దరూ విడివిడి ఉండరు. అందుకే శివ లేకుండా శివ ఉండదు, శివ లేకుండా శివుడు ఉండడు. లోపల కదలికలు లేవనుకోండి, గుండె కొట్టుకోవట్లేదు, ఇంకా ఆయనలో కోపరసం ఉండదు, శాంతరసం ఉండదు, హాస్యరసం ఉండదు, భీభత్సం ఉండదు, భయానకము ఉండదు, ఏమీ ఉండవు, ఒకటే రసం శవరసం. కాబట్టి
లోపల శివ సంబంధమైన కదలికలుంటే శివా సంబంధమైనటువంటి రసములు

విష్కృతమవుతాయి. లోపల శివ లేకపోతే శివా ఉండదు, శివా ఉండి శివుడు లేకపోవడం ఉండదు. ఇది ఒక గమ్మత్తు. మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమంటే గాలి వీస్తోంది కదా రసం ఏముంది అని అడగచ్చు. గాలి కదులుతోందిగా, మరి కదలికలన్నీ తాండవం అన్నారుగా మీరు. మరి గాలి కదిలితే, కదలిక తాండవం అయితే, మరి ఈ కదలిన గాలి యొక్క లాస్యమేమి, భావమేమి ప్రకటించినట్టు గాలి? నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఇప్పుడు గాలి చక్కగా వేస్తుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అదే గాలి యొక్క రసం. ఆ గాలి తీవ్రంగా వేసిందనుకోండి మనందరం భయపడతాం, అదే గాలి యొక్క రసం. ఒక జలపాతం అలా పడుతోందనుకోండి, దానిలో ఒక శబ్దము, ఒక అందము, ఒక పడడంలో ఒక కదలిక ఉంటాయి. ఆ కదలిక తాండవం, అబ్బా అని మీరు అలా ఉండిపోవడమే అద్భుత రసం. జలపాతమును చూడడం వల్ల మీలో ఆవిష్కృతమైనటువంటి అద్భుత రసం ఏది ఉన్నదో అదే జలపాతము యొక్క రసం. కాబట్టి ఒక తాండవము రసం లేకుండా ఉండదు, ఒక రసము తాండవము లేకుండా ఉండదు. కాబట్టి శివ శివ లేకుండా నవరసములు ఆవిష్కృతము కావు. అది లోకంలో పెద్ద రహస్యం. అసలు నవరసనట భామిని అంటే ఈ జగత్తుకి నవరసనట భామిని అని పేరు. ఎందుకంటే అన్నీ కదులుతుంటాయి, అన్నిటిలో భావనలు ఎప్పుడూ కనపడుతుంటాయి. కాబట్టి దేన్ని పిలుస్తారంటే ఆ పేరుతో ఈ జగత్తునంతటినీ పిలుస్తారు. ఇప్పుడు ఈ జగత్తునంతటినీ పిలిచినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, నేను మీతో మనవి చేశాను, వీటన్నిటి యందు తాండవము ఉంటుంది, వీటన్నింటి యందు రసము ఆవిష్కృతం అవ్వడము కూడా ఉంటుంది అని నేను మనవి చేశాను. ఇందులో అమ్మవారి పరంగా రసావిష్కరణ చెప్పేటప్పుడు మీరు అయ్యవారి స్పర్శ తీసి చెప్పడం కష్టం. అయ్యవారి స్పర్శ తీసేసి, అసలు అయ్యవారి సంబంధం ఏమీ లేదండి, ఇది కేవలం అమ్మవారే ఆవిష్కరించిన రసము అని మీరు చెప్పడం కుదరదు. శ్రీ విద్యా సంప్రదాయంలో శివమహాపురాణంలో పెద్ద రహస్యం ఏమిటంటే, అమ్మవారు ఆవిష్కరించేటటువంటి ప్రతి రసమునకు వెనక కారణము కేవలము అయ్యవారి యొక్క కదలిక కారణమై ఉంటుంది. అందుకే శివ రసావిష్కరణ చెయ్యాలి అంటే శివ పక్కన పెట్టడం కుదరదు. అందుకని శివ కథని ఆధారం చేస్తే తప్ప శివ నవరసములను ఆవిష్కరించదు. ఎందుకంటే లోపల కదలిక లేకుండా భావం ఎక్కడుంది? కుదిరే విషయం కాదు. కాబట్టి అంత గొప్ప సిద్ధాంతాన్ని, ఇంత గొప్ప రహస్యాన్ని ఇంకా నేను చాలా సంక్షిప్తం చేస్తున్నాను ఉన్న సమయం దృష్ట్యా. దీన్ని ఆవిష్కరించడానికి అమ్మవారి ముఖత నవరసములు ఎలా ఆవిష్కృతమయ్యాయో చూపించారు నిన్నటి రోజున. అది మీరు పార్వతీ పరమేశ్వరుల కదలిక యందు మీరు చూడవలసింది ఏమిటంటే, మీరు చూడడానికి కూర్చున్నప్పుడు నేను సనాథుడను అని చూడాలి. నాకు నాథుడున్నాడు, అదిగో మా అమ్మ నాన్న, వాళ్ళిద్దరే మా తల్లిదండ్రులు. చూశారా, ఇంకా నేను అనాథనెక్కడ, ఆ కదలికలే ఈ లోకమంతా ఉన్నాయి అన్న మీ కదలికతో సమన్వయం అవ్వాలి. ఇందులో గమ్మత్తు చూడండి, కారణములు ఏవైనా నేను నా తల్లి శోభానాయుడు గారే చెప్పారు, ఇలా అయితేనే కథాపరంగా నడుస్తుంది అని నేను బీభత్సరసాన్ని ఎంచుకున్నాను అని చెప్పారు. బీభత్సరసాన్ని ఆవిష్కరించడం చాలా కష్టం. బీభత్సరసం పూర్తి వ్యతిరేక పదం శృంగార రసానికి. శృంగార రసం ఎక్కడుంటుందో దానికి పూర్తి వ్యతిరేకం బీభత్సం. శృంగారము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? యాదేవీ సర్వరూపేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. భర్త పక్కన ఉంటే శృంగారం కాదు, భర్త పక్కన లేకపోయినా భర్త యొక్క ఆభరణం ఒకటి చేతికి పట్టుకొచ్చి సీతమ్మ తల్లి చేతిలో పెట్టినంత మాత్రం చేత గృహీత్వా ప్రక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్. భర్తగారే వచ్చినంత ఆనందపడిపోయి బుగ్గలు ఎర్రబడిపోయిన సీతమ్మ యందు శృంగార రసం లజ్జ. భర్త పక్కన ఉంటేనే శృంగార రసం ఉంటుందని మీరు అనుకోకూడదు. శృంగార రసం నవరసాల్లో కల్లా నాయిక, చాలా గొప్పది ఆ రసం. శృంగార రసం భావన చేత ఎంత ఉద్దీపనం చెందుతుందో, ఎంత రసావిష్కరణ చేస్తుందో, కేవలము చూడడం చేత భావన చేత అంత జుగుప్స కలిగితే బీభత్సం. అందుకే శృంగార రసము ఎంత ఆహ్లాదమును కల్పిస్తుందో బీభత్స రసము అంత బాధ కల్పిస్తుంది. మీరు అందుకే చూడండి, బీభత్స రసాన్ని కల్పించడానికి ఏదో భయంకరమైన సన్నివేశం ఉండాలనుకోవడం తప్పు. ఎందుకో తెలుసా అండి? ఒక బొచ్చు గొంగళి అంటారు, ఆ గొంగళి పురుగు పాకుతూ ఉంటుంది స్తంభం మీద, అది మిమ్మల్ని ఏం చేస్తుంది?

అది కరిచి చంపేస్తుందా? ఏం చేయదు. కానీ ఆ గొంగళి పురుగు ఇలా పాకుతూ కనపడింది అనుకోండి, అబ్బో గొంగళి పురుగు అంటాను. ఎందుకని? ఎందుకంత ముడుచుకోవడం నేను ఇలాగా? బాబోయ్ గొంగళి పురుగు అండం ఎందుకు? అదే భీభత్సం యథార్థానికి. ముడుచుకుపోతే భీభత్సం, విచ్చుకుంటే శృంగారం. అది రసమునందు ఆవిష్కృతం అలా అవుతుంది. అందుకని భీభత్సానికి కేవలముగా ఒక సంఘటన కాదు, మీ మనసు యొక్క స్థితి కారణమవుతుంది. ఒకడికి ఆ గొంగళీ పురుగును చూస్తే ఇది సీతాకోక చిలుక అవుతుందంటాడు. ఇప్పుడు బ్రహ్మమును చూస్తాడు, అప్పుడు వాడికి ఏం ముడుచుకోవడం ఉండదు. వాడు ఆ బ్రహ్మకీట జనని, దాని ఎందు పరదేవతని చూస్తాడు. వాడికి ఉందా భీభత్సం అంటే చెప్పడం కష్టం. బొచ్చు గొంగళీని చూసి ముడుచుకునేవాడు ఎవడున్నాడో వాడికి అది భీభత్సరసం. కానీ నిన్నను భీభత్సరసాన్ని ఆవిష్కరించడానికి శివకథని ఆధారం చేసుకోవడంలో సాధ్యమైనంత గొప్ప అంశాన్ని స్వీకరించారు రచయిత. అది దక్షయజ్ఞ ధ్వంసమునకు పూర్వాంగాన్ని స్వీకరించారు. అందున పూర్వాంగాన్ని స్వీకరించడం ఒకెత్తు, పక్కన ఆర్కెస్ట్రా లేదు, పాడుతున్న వాళ్ళు లేరు. మహంకాళి మోహన్ గారు, అమలాపురం కన్నారావు గారు ఉండి పాడుతుంటే వేరు. వాళ్ళు పాడుతున్న వాళ్ళు పక్కన లేకుండా పాడుతున్న వాళ్ళు ఉంటే ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? నర్తకి యొక్క నటన చూసి ఆ నృత్యాన్ని చూసి వాళ్ళు పొంగిపోతారు. వాళ్ళ నట్టు అంగానికి, వాళ్ళ కీర్తనకి నృత్యం చేసేటటువంటి వారు పొంగిపోతారు. ఇద్దరి పొంగు మనని పొంగిస్తుంది, అది రికార్డెడ్. పైగా ఇవాళ వచ్చేటటువంటి నృత్యాలు అసలు పెదవుల కదలికలు ఉండవు. అక్కడ అది జరుగుతూ ఉంటుంది, ఇక్కడ వీళ్ళు చేసేస్తారంతే. కానీ నిన్నటిది సంప్రదాయబద్ధమైనటువంటి నృత్యం, తల్లి చేశారంటే అదే మామూలుగా ఉండదు. అందుకని అక్కడ ఏది పాడుతోందో రికార్డు, దానికి అనుగుణంగా అది ఇలా నోరు విప్పేటప్పటికి ఇక్కడ పెదవులు కదలాలి. నేను ఎన్నో సందర్భాల్లో పరిశీలించాను అక్కడ కూర్చుని, పెదవులు కదపడం ఆలస్యం అవుతుందా అని. అక్కడ ఇలా అందుకునేటప్పటికి ఇక్కడ ఇలా పెదవులు కదిలాయి అంటే దాని వెనక ఎంత సాధన చేసి ఉండాలో మీరు గమనించండి. అంత గొప్ప రసావిష్కరణ ఇక్కడ జరుగుతుంటే చూడగలగడం మన అదృష్టం. కాబట్టి ఆ బీభత్స సన్నివేశాన్ని ఆవిష్కరించేటప్పుడు పెదవులు కదిపితే సరిపోదు. అక్కడ పాడుతున్నటువంటి పాట యొక్క అంతరార్థం తెలిసి ఉండాలి. దాని అర్థం ఏమిటో, దాని సందర్భం ఏమిటో తెలియలేదనుకోండి, వెనకటికి పానుగంటి లక్ష్మీ నరసింహం గారు రాసినటువంటి సాక్షి వ్యాసంలాగా కొడుకు చచ్చిపోతే కుంభకాంభోజ రాగంలో ఏడిస్తే వన్స్ మోర్ అంటే మళ్ళీ ఏడుస్తూ పాడినట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. ఆ పాడుతున్నటువంటి పాట యొక్క అర్థం తెలిసి ఉండాలి. ఆ అర్థం తెలిసి ఉంటేనే భావము ప్రకటనమవుతుంది. నిన్న చూడండి, ఇక్కడ కమల భవుడు కమల ధవుడు ఇద్దరూ కూర్చునున్నారు భార్యలతోటి. కూర్చునుంటే పార్వతీదేవి వచ్చింది, ఆవిడ నిలదీస్తోంది దక్షుణ్ణి. నిలదీసేటప్పుడు గమ్మత్తేమిటో తెలుసా అండి? పాపం కూతురికి చెప్పలేక అటు భర్తకి చెప్పలేక నలిగిపోతున్నటువంటి దక్షుడి భార్య. ఈవిడ అమ్మవంక చూసి అంటూ, చెప్పమ్మా చెప్పు. అందులో ఎంత వశురాలైపోయారో, ఎంత అందులోకి ఒదిగిపోయారో మీరు చూడండి. దక్షయజ్ఞంలో వేరొక పార్వతి మీకు సాక్షాత్కరించింది ఆ సందర్భంలో, చూపించమంటూ ఏమమ్మా ఈ కమలభవుడు కమలధవుడు భార్యలతో వచ్చారు, 33 కోట్ల మంది దేవతలు వచ్చారని ఆ సభని చూపించారు. అంటే అటు భర్తలు ఇటు భార్యలు కూర్చుంటే ఈ 33 కోట్ల మంది భార్యాభర్తలతో వచ్చారు. ఏం నేనేనా రాకూడదు నా భర్తతో? ఏం నీ కూతురు అల్లుడు నీకంత బరువైపోయారా, నేను రాకూడదా? ఏ పిలుపుకే నోచుకోలేదా? అడిగేటప్పుడు ఆడపిల్ల ఇంకా బాధ వచ్చేస్తే అమ్మా నాన్నగారు అన్న గౌరవం కూడా లేకుండా అడుగమ్మా అని అమ్మని సౌజ్ఞ చేస్తూ నాన్నగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆ రసమునందు ఆవిడ లీనమైపోయిన సందర్భం అత్యద్భుతం. అది ఏ పాత్రికేయుడు గుర్తించకపోవడం, ఎక్కడా కనీసం దాని మీద 4 వాక్యాలు రాకపోవడానికి నేను సిగ్గుతో తలంచుకున్నాను. నిజంగా ఏమి అద్భుతమైనటువంటి రసావిష్కరణ తల్లిది నిన్నటి రోజున! అంత గొప్పగా బీభత్స రసాన్ని ఆవిష్కరించారు. నేను ఇప్పుడు ఒక్కొక్క రసం గురించి పూర్తి ఉపన్యాసం చేయడం కుదరదు. బీభత్స రసాన్ని ఆవిష్కరించి బీభత్స రసం అవుతూనే కథ ఎలా నడుస్తుందో అలాగే నడుపుతూ దానికి అనుగుణంగా రసాల్ని స్వీకరించారు. బీభత్స రసం అయిపోయి దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నటువంటి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టడంలో యోగాగ్ని ఎందు శరీరాన్ని విడిచిపెట్టింది. యోగాగ్ని ఎందు శరీరం విడిచిపెట్టడం అంటే యోగము అన్నమాట.

లక్షణం ఉంది. అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు పతంజలి. ఆ సమయంలో కేకలేయడం, బబ్బలు పెట్టడం ఇవేం ఉండవు. మహాపతివ్రతాల క్షణంగా మొట్టమొదట శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటిది పార్వతీదేవి. అందుకే సతీ అని ఒక ఆచారం తర్వాతి కాలంలో భారతదేశంలో వచ్చింది, భర్తతో పాటు శరీరాన్ని విడిచిపెట్టడం. ఆ సమయమునందు ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ మనసులోకి పెట్టి, మనసులో ఉన్న శక్తిని ఆత్మలో పెట్టి, ఆత్మని తీసుకెళ్లి భర్త అనబడేటటువంటి పరదైవమునందు పెట్టి, ఈ శరీరాన్ని ఒక్కదాన్ని అగ్నిహోత్రమునందు నిలబెట్టి బాధకి అతీతంగా ఏ బాధ గుర్తింపు లేని రీతిలో శరీరాన్ని సాక్షిగా చూస్తూ కాలిపోవడాన్ని అనుమతించేస్తారు. అలా కాలిపోతున్న సన్నివేశాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం అంటే అగ్నిహోత్రాన్ని ఎలా తీసుకొస్తారు? నేను ఆ సన్నివేశం గురించి 1000 కళ్ళతో చూస్తున్నా, ఇది యోగాగ్ని కదా, ఎలా తీసుకొస్తారు వీడు ఇప్పుడు ఇక్కడికని? ఆశ్చర్యం, ఎర్రని బట్టలు కట్టుకున్న వాళ్ళు, జ్వాల తిరుగుతుంది, జ్వాలకి తిరిగే లక్షణం ఉంటుంది. జ్వాల కుడిపక్కకి తిరిగితే శుభం, జ్వాల ఎడంపక్కకి తిరిగితే అశుభం. తిరిగేటప్పుడు కూడా కుడి పక్కకి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగారు వాళ్ళు. అది తప్పుగా తిరిగి ఉంటే నేను ఇవాళ అది కూడా చెప్పుండేవాడిని, అది మార్చుకోవాలని. కుడిపక్కకి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగారు వాళ్ళంటే ఆవిడ పరాశక్తి, ఆవిడ ఒక గొప్ప పతివ్రతా ధర్మాన్ని ఆవిష్కరిస్తోంది. కాదు కాదు, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. శివనింద చేసిన లోకానికి పాఠం చెప్పాలి. పిల్లలకి పిల్లల్ని ఆయన దెబ్బలాడ్డం, ఆవిడ కాని కోపం తెప్పించిద్దా. ఇప్పుడు ఆయన రుద్రుడై వచ్చి దక్షయజ్ఞ ధ్వంసం చేసి వీళ్ళకి పాఠం నేర్పుతాడు. ఆయన్ని రుద్రుణ్ణి చేయడానికి శరీరం వదులుతోంది. అందుకే యోగాగ్ని ఎందు నిలబడడం అంటే ఎలా నిలబడాలో అలా ఇప్పటిదాకా ఊగిపోయినటువంటి పార్వతీదేవి అగ్నిహోత్రంలో కాలిపోతుంటే అలా నమస్కారం చేస్తూ అలా నిలబడిపోయిందంతే. అది బాగా సన్నివేశముల గురించినటువంటి పూర్వాపర విచారణ తెలిస్తే తప్ప, తత్సంబంధమైనటువంటి విషయములతో పరిచయం బాగా ఉంటే తప్ప, అటువంటి రసాన్ని యథాతథంగా ఆవిష్కరించడం ఒక నర్తకికి సాధ్యం కాదు, అది చెయ్యలేరు అలాగా. అది అసలు నిన్న నా ఒక్క ఘట్టం చాలండి, పరమాద్భుతం. మీరు చెప్తే నమ్మరు, నేను అక్కడ కూర్చుని ఆవిడ పొందుతున్న ఆవేశానికి అమ్మో నా తల్లి పార్వతీదేవి ఇంత బాధపడిపోయిందా అని అలా చూస్తుండగా నా కన్నుల వెంట నీళ్లు ఇలా కారిపోయాయి. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని గబగబా కళ్ళతోడు తీసి ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాను నేను. అది శ్రోతయందు రసాన్ని ఆవిష్కరించడం అంటే, అది కృతకృత్యురాలు కావడం అంటే నర్తకి. అంత గొప్ప రసాన్ని ఆవిష్కరించారు. కథాపరంగా ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టగానే వచ్చేటటువంటి అంశం, మళ్ళీ ఆవిడ హైమవతిగా పుడుతుంది. పుట్టి హిమవంతుని యొక్క కుమార్తెగా పరమశివుడికి సేవ చేస్తూ ఉంటుంది. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి సేవ చేస్తోంది. ఇప్పుడు కరుణారసాన్ని ఆవిష్కరించాలి. మన్మధుడు బాణములు వేస్తే పరమశివుడు తన 3వ కంటి మంట చేత కాల్చేశాడు మన్మధుణ్ణి. మన్మధుడు పడిపోయాడు. అసలు రతీదేవికి పరమశివుణ్ణి వెళ్ళి ప్రార్థించేంత ధైర్యం లేదు. ఇంకా చాలా విముఖంగా, ఇంత తప్పు చేశాడు, కాల్చేశాను, కాల్చేశాను బాగానే ఉంది, మళ్ళీ సృష్టి ఎలా జరుగుతుంది? ఇప్పుడు బతికించకపోతే సృష్టి లేదు, వీణ్ణి బతికిస్తే ఇంత అపరాధం చేసిన వాడికి శిక్ష లేదు. ఏం చెయ్యాలని ఆలోచనాముద్రలో ఉండిపోయిన వాళ్ళ కాసేపు ఇలా చేతులు వెనక్కి పెట్టుకుని ఏదో సభని చూసి నిశ్చేష్టుడైపోయాడా అన్నట్టుగా అలా నిలబడి, తర్వాత ఇలా నడుం మీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ అలా నిలబడిపోతే పార్వతీదేవి ఆ రతీదేవి పొందుతున్న శోకాన్ని వింటున్నది ఈవిడ ఒక్కతే. ఆయన పరాకుగా ఉన్నాడు. ఆవిడ ఏడుస్తోంది, ఇంత చిన్న తప్పుకి, ఈ చిన్ని అపరాధమునకి ఇంత శిక్ష అని ఏడుస్తోంది భర్తని చూపించి. కింద పడిపోయి ఉన్నాడు. ఆ పడిపోవడంలో కూడా ఎంతనో అందరికీ కనపడేటట్టు స్టేజ్లో మిగిలిన వాళ్ళకి అడ్డం రాకుండా పడ్డాడు. ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటారో స్టేజ్ వాళ్ళు. ఆవిడ ఏడుస్తూ ఉంటే అది ఎంత హృదయ విదారకంగా ఉందో నేను చెప్పలేని దాన్ని నా మాటలతో. అది కరుణరసం. అప్పుడు ఆవిడ పరమశివుడి దగ్గరికి వెళ్ళి కరుణరసాన్ని అలా ఆవిష్కరించి వదలచ్చు, కానీ వదలలేదు. అది అలా ఆవిడ ఏడుస్తున్న ఘట్టం దగ్గర వదలకుండా మంగళంతో పూర్తి చేశారు. అది హృద్యత, అది కవికి ఉండవలసిన లక్షణం. వెంటనే పరమశివుడు తన అమృత దృక్కులతో చూస్తే అమ్మవారి అనుగ్రహం చేత మళ్ళీ మన్మధుడు పునరుజ్జీవితుడయ్యాడు. కాబట్టి ఘట్టం మంగళంతో పూర్తయిపోయింది, కరుణారసం ఆవిష్కరింపబడింది. ఇప్పుడు తర్వాత రావలసినది, ఇప్పటిదాకా కొంచెం 2 సన్నివేశాల్లో ఏమైందంటే వరుసగా సభంతా కూడా ఉద్విగ్నమైపోయింది. ఒకసారి భీభత్సం, ఒకసారి భర్త చచ్చిపోయి

ఏడుపు. ఒకసారి భార్య చచ్చిపోయింది, పార్వతీదేవి శరీరం వదిలింది, ఒకసారి మన్మధుడు శరీరం వదిలాడు. ఇలా ప్రారంభిస్తూనే ఇద్దరు శరీరాలు విడిచిపెట్టారు. ఏడుస్తున్నటువంటి సందర్భాలతో నడిచింది. ఒక్కసారి హృద్యంగా తీసుకెళ్లాలి ఇప్పుడు ఆ ప్రక్రియనంతటినీ. అందుకే మూడో రసంగా హాస్యరసాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకోవడంలో గమ్మత్తు చూడండి, అది అలా ఉన్నది అని శివపురాణంలో

అప్సు శివుళ్ళ తీసుకొచ్చి నించోపెట్టి అమ్మవారిని వెటకారం ఆడుతున్నట్లుగా నాలుగు విషయాలు ప్రతిపాదన చేశారు. అసలు ముందు పెళ్లి కొడుకు అంటే కళ్యాణం బొట్టు ఎట్టాలి. అమ్మ కళ్యాణం బొట్టు ఎడదామంటే ఇక్కడ కొంచెం బొట్టు పెట్టేవాడు ఇలా అనుకుంటే కుదరదు, కొంచెం ఇలా గట్టిగా నొక్కుకోవాలి. ఇలా అమ్మ నొక్కుదామంటే అది కన్ను, ఎలా నొక్కుతాం? అదేమిటమ్మా బొట్టెట్టుకునే చోట మూడో కన్ను ఏమిటి? వికృతంగా లేడు, బొట్టు ఎలా పెట్టాం? ఇక అసలు బొట్టు లేకపోతే అమంగం. కళ్యాణం బొట్టు లేని వాడు పెళ్లి కొడుకు ఏమిటి? బొట్టు ఎలా పెట్టామమ్మా? అంటే హాస్యం అన్నది ఎప్పుడో తెలుసా అండి? హాస్యం ఆడితే హాస్యం కాదు, తీసుకునే వాళ్ళకు కూడా హృదయం ఉంటేనే హాస్యం. మీరేదో సరదాగా ఓ మాట అన్నారనుకోండి, అక్కడి నుంచి నేను ప్రళయతాండవం చేస్తే హాస్యం ఎందుకు అవుతుంది? తీసుకునేవాళ్ళు కూడా అలా ఉంటేనే, హృదయ సంపన్నత ఉంటేనే. పార్వతీదేవి కూడా నిజంగా నిన్నను వేసిన పిల్ల నవ్వింది, అమ్మ బాబోయ్ ఆ నవ్వులు పువ్వులైతే బుట్టలు బుట్టలు ఎరుగుపోదు నేను ఇంటికి. ఎంత నవ్వుతూ చేసిందో నా తల్లి నిజంగా. ఆమె అంటుంది కన్ను కదా, కందితే కన్ను తెరుస్తాడు. కంటికి ఆ లక్షణం ఉండదండి, కొంచెం ఇక్కడ ఏదైనా నొక్కుకుందనుకోండి వెంటనే ఇలా తెరిచి చూస్తాం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్లు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలా మంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్లు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగేయలేవు. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
2: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
1: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
3: కొందరు తల్లులు పురుగుల మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్ళు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, ఎలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
1: ఈ వీడియోలో బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ

0: వాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను కంపోస్ట్ బూడిదల మిశ్రమం.
1: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్లు వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్లు గురించి బెంగ ఉండదు.
0: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జొన్నలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్ళీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రు మట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
1: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలుంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
0: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
1: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్ళం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్ళం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు, చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
0: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలని జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ 2 మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
1: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు. దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు. గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి. కాని కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
0: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు పురుగులు జొన్నల్ని రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను, కంపోస్ట్, బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, కిలో బూడిదల్ని

0: పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇది సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కలపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కదపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషిన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టెలు పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూర్తాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.
2: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: అంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్ భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ యో ఆర్జే సంజన. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఇవాళ మన ఆయుష్మాన్ భవలో మనిషి ఆరోగ్యం, పర్యావరణం, పరిణామం ఇలా భిన్న శాస్త్ర రంగాలకు సంబంధించి ఏటా ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే అందరికి ఉపయోగపడేలాను, కొంతకాలానికైనా వాడుకలోకి వచ్చేలాను ఉంటాయి. మరి ఏంటా ఆ పరిశోధనలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు

0: ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. శాకాహారమే మిన్నా అంటున్నారు నిపుణులు. ఏంటా ఆ విషయం తెలుసుకుందాం. మాంసాహారం తక్కువగాను శాకాహారం ఎక్కువగాను తినడం వల్ల పర్యావరణం మెరుగుపడమే కాదు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని తేల్చి చెబుతున్నారు జాన్ ఎక్రిప్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కి చెందిన నిపుణులు. ఎందుకంటే శాకాహార ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 40% తగ్గినట్లు వాళ్ళు స్పష్టించారు. ముఖ్యంగా కూరగాయలు, చిక్కుల గింజలు, ముడి ధాన్యాలు, పాలు ఉత్పత్తులు తీసుకునే వాళ్ళల్లో గుండె జబ్బు వచ్చే ముప్పు సగానికి సగం తగ్గుతుందట. కాబట్టి ఇక ముందు శాకాహార ప్రియుల సంఖ్య పెరగనుందని తేల్చి చెప్పారు నిపుణులు. మరి లిసినర్స్, శాకాహారం తీసుకోవడం వల్ల ఉండే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: హలో గురు, ప్రేమ కోసమేను జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
4: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నసాం కదా లిజనర్స్. మరి నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. మధుమేహం ఒకసారి వచ్చాక నియంత్రించుకోవడమే తప్ప నివారణ లేదు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడతారనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే తొలిసారిగా దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేలా, అంటే శరీరమే ఇన్సులిన్ని తయారు చేసుకునేలా మందుని రూపొందించింది ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడికల్కు చెందిన నిపుణుల బృందం. 2 రకాల మందులు కలిపి ఇచ్చినప్పుడు ఇన్సులిన్ని స్రవించే బీటా కణాల సంఖ్య పెరగడాన్ని గమనించారట. ఈ మందు కారణంగా కొత్తగా ఉత్పత్తి అయిన బీటా కణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువే, కానీ దీని ఆధారంగా భవిష్యత్తులో వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులతో పాటు మూల కణాల నుంచి కూడా ఇన్సులిన్ కణాలను పెంచే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధి నివారణలో ఈ పరిశోధన మంచి పరిణామం అని చెప్పొచ్చు. మరి లిజనర్స్, ఇంకొక టాపిక్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్.

0: ും പോലീസ് ബോംബ് സെന്റർ പിപി റോഡ് വിവരം സെൽ 9867-4258
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసిటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స
1: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం
2: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్ వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9989838444
3: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్ భాషలే మెదడుకి మేత అంటున్నారు నిపుణులు ఎందుకలా ఏంటా విషయాలు అనేది తెలుసుకుందాం మనిషి జీవించడానికి గాలి నీరు ఎంత అవసరమో మెరుగైన జీవనానికి భాష మాట కూడా అంతే అవసరం అంటున్నారు నిపుణులు భాషా నైపుణ్యం వాక్చాతుర్యం అనేవి సంబంధాలు పెంచుకోవడానికి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి చక్కగా జీవించడానికే కాదు మెదడు అభివృద్ధికి మానసిక వికాసానికి తోడ్పడతాయట ఎందుకంటే అందుకే మెదడులో భాషా కేంద్రాలు ఎక్కడున్నావి అవి ఎట్లాంటి ప్రభావాన్ని కనుబరుస్తాయి అనే దాని మీద అనేక బృందాలు పరిశోధనలు చేపట్టాయి భాషా పరిజ్ఞానం ఎక్కువగా ఉండే విద్యార్థుల్లో మెదడులోని హెప్పీ క్యాంప్ అభివృద్ధి చెందినట్లు పరిశోధనలో గుర్తించారు చిన్నతనంలోనే భాషలు నేర్చుకుంటే మెదడు సమాచారాన్ని సులభంగా చేరుకుంటుందని రెండు కన్నా ఎక్కువ భాషల వల్ల మెదడు పనితీరు పెరిగి అల్జీమస్ డివోషన్ వంటివి త్వరగా రావని ఆలోచన శక్తి తగ్గదని ఎడిన్బర్ విశ్వవిద్యాలయం నిజాం ఇన్స్టిట్యూట్ కి చెందిన నిపుణులు కలిసి చేసిన పరిశోధనలో తేలింది సో ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నమాట మరి లిజనర్స్ అనేక భాషలు నేర్చుకోవడం వల్ల ఉండే ఉపయోగాల గురించి విన్నారు కదా మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది విని ఆనందించండి

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి రక్త పరీక్షతో క్యాన్సర్ వస్తుందా రాదా అని చెప్పేయచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలానో చూద్దాం. కొన్ని రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా ఒవేరియన్ క్యాన్సర్ వంటివి ముదిరిన దిశల్లో కానీ బయటపడవు, దాంతో చికిత్స కష్టంగా మారుతుంది. అందుకే క్యాన్సర్ యూనివర్సిటీ నిపుణులు రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ను గుర్తించే పద్ధతిని కనుగొన్నారు. 3D నానో ప్యాట్రైడ్ మైక్రోఫ్లూయిడ్ చిప్ అనే ఈ పరికరం ఓ రక్తపు చుక్కని లేదా అందులోని ప్లాస్మాని పరిశీలించి క్యాన్సర్ వచ్చే అవకాశం

ఉందా లేదా అనేది చెప్తుందట. అదెలా అంటే మడబోత ప్రక్రియ ద్వారా రక్త కణాల్లోని ఎక్సోజోమ్స్ను వేరు చేసి వాటి ద్వారా కంటి పెరుగుదల, వ్యాప్తి వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని తీసుకుంటుందట. ఎందుకంటే కంటి ఏర్పడాలా వద్దా అన్న సమాచారం ఎక్సోజోమ్ ద్వారానే మిగిలిన కణాలకి వెళ్తుంది. కాబట్టి వీటి కదలికల ఆధారంగా క్యాన్సర్ వచ్చే అవకాశం

వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

గొప్ప శుభవార్త, చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధులు నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CVRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ PDM స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ MDS చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
1: డాక్టర్ పసుపులేటి శ్వేత MDS నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని బ్రహ్మ నాయుడు 1వ భాగం వింటారు.
1: ఆంధ్రదేశంలో పల్లాటి యుద్ధం గురించి తెలియని వారుండరు. పల్లాటి యుద్ధమన్నా పల్లాటి వీరులన్నా ముందుగా గుర్తుకొచ్చేది ఎవరో తెలుసా? సమత, శౌర్యగుణం, త్యాగనిరతికి మారుపేరైన బ్రహ్మనాయుడు. ఆనాటి పల్నాటి వీరులకు మూలపురుషుడైన ఆ వీర బ్రహ్మనాయుని గురించి ఈరోజు తెలుసుకుందాం.
2: క్రీస్తు శకం 12వ శతాబ్దంలో నేటి గుంటూరు జిల్లాలోని గురజాల పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పల్నాటి రాజ్యాన్ని హైహయ వంశరాజైన అనుగురాజు పాలించాడు. అనుగురాజు ఆస్థానంలో దొడ్డనాయుడు సర్వసైన్యాధిపతి.
1: దొడ్డనాయుని కుటుంబం అనుగురాజుతో పాటు ఉత్తర భారతదేశంలోని చేది దేశం నుంచి దక్షిణ భారతదేశానికొచ్చి స్థిరపడింది. అందువల్ల ఈ రెండు కుటుంబాలు ఎంతో ఆత్మీయంగా కలిసిండేవి. దొడ్డనాయుని మరణానంతరం అతని కుమారుడైన బ్రహ్మనాయుని తన మంత్రిగా నియమించుకున్నాడు అనుగురాజు. అప్పట్నుంచి రాజ్యాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపించసాగాడు బ్రహ్మనాయుడు.
2: ఇలా ఉండగా ఓనాడు వేటకు వెళ్లి తిరిగి వస్తున్న అనుగురాజుకు నాగమ్మ అనే ఆమె చిట్టిగామలపాడు అనే గ్రామంలో విందు ఏర్పాటు చేసింది. ఆమె ఆతిథ్యానికి మెచ్చుకుని ఏదైనా వరం కోరుకోమన్నాడు రాజు. అందుకు నాగమ్మ తనకు 7 ఘడియల పాటు మంత్రి పదవిని కావాలి అని కోరింది. రాజు అంగీకరించాడు. అయితే ఆ వరాన్ని తనకు కావలసి వచ్చినప్పుడు వాడుకుంటానని చెప్పి అనుగురాజుతో ఓ పత్రాన్ని రాయించుకుంది నాగమ్మ. ఆనాటి నుంచి నాగమ్మ గురజాలకు వస్తూ పోతూ అక్కడి రాజ్య వ్యవహారాలు తెలుసుకుంటూ ఉండేది.
1: అనుగురాజు మరణించిన తర్వాత అతని కోరిక మేరకు అతని పెద్ద కుమారుడైన నలగాముడికి పట్టాభిషేకం చేశాడు బ్రహ్మనాయుడు. నలగాముడు మైలమాదేవి కుమారుడు. అనుగురాజు చిన్న భార్యలైన వీర విద్యాదేవి, భూరమాదేవి కుమారులందరినీ సమానంగా చూస్తూ రాజ్యాన్ని, రాజవంశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు బ్రహ్మనాయుడు. ఓ రోజు బ్రహ్మనాయుడు పట్టణంలో లేని సమయం చూసి నలగాముడు కొలువు తీరి ఉండగా నాగమ్మ ప్రవేశించింది.
3: ప్రభువులు నలగామరాజుకు నాగమ్మ ప్రణామాలు.
4: ఆసనం స్వీకరించండి నాగమ్మ గారు. ఏదైనా అత్యవసర కార్యమా?
3: మీ ఆదరానికి కృతజ్ఞురాలు ప్రభు. ఒకనాడు ఇది అనుగురాజు నాకు రాయించి ఇచ్చిన కమ్మ.
5: పలనాటి ప్రభువులమైన మేము వేటకు వెళ్లిన సందర్భమున అలసిపోయిన మాకు చిట్టిగామాలపాడు గ్రామంలోని పంటరెడ్డి వారి ఆడపడుచు, చౌదరి రామిరెడ్డి కూతురు, ఆర్వెల్లి వారి కోడలు అయిన నాగమ్మ అందించిన ఆతిథ్యాన్ని మెచ్చి ఆమె కోరికలను మన్నిస్తూ ఆమె ఆశించినప్పుడు 7 ఘడియలు మాత్రం పల్నాటి రాజ్య మంత్రి పదవిని నిర్వహించు అవకాశాన్ని అధికారపూర్వకముగా ఇవ్వనైనది. ఇట్లు అనుంగురాజు.
4: ఇది మా తండ్రి గారు మీకిచ్చిన వరం. అయితే
3: ఆ మహారాజు ఈనాడు లేకున్నా మీరు న్యాయం తప్పరని, వారి మాటను పాటిస్తారని ఆశతో వచ్చాను ప్రభు.
4: మేము న్యాయం తప్పడమా? ఇప్పటి నుంచి 7 ఘడియల వరకు మీరు మా అమాత్యులు. వీర నాయకులారా, సభికులారా, మా తండ్రి గారు ఇచ్చిన మాట ప్రకారం నాగమ్మ గారు మన పల్లాటి సీమకు అమాత్యులు.

0: అది ఏడు గడియలు మాత్రమే సుమా.
1: వీర నాయకులారా, సభికులారా, ప్రభువు నలగామరాజు నాకు అమాత్య పదవి ఇచ్చిన ఈ సందర్భంలో నేను నాయకురాలు బిరుదాన్ని స్వీకరిస్తున్నాను.
0: సంతోషం నాయకురాలు నాగమ్మ గారు, ఈనాటికి కొలువు చాలిస్తున్నాం.
1: భటులారా, మీరు నా ఆజ్ఞలను పాటించాలి. పాటిస్తే ప్రభువు చేత మీకు ధన కనక వస్తు వాహనాలు నిప్పిస్తాను. మన ప్రభువుకు మనం అన్ని సంపదలు సమకూర్చాలి. ఒక్క ఘడియలో బ్రహ్మనాయుని మిత్రుల భవనాలు కొల్లగొట్టి వాళ్ల ఇళ్లలోని ధనాన్నంతా తెండి. ఏ మాట్లాడరు, ఇది నా ఆజ్ఞ, వెళ్ళండి. బ్రహ్మనాయుడు ఇప్పుడు అమాత్యుడు కాదు, నాయకురాలు నాగమ్మ పలనాటి రాజ్యానికి ఇప్పుడు అమాత్యురాలు. వెళ్ళండి, చెప్పిన పని చెయ్యకపోతే మీ తలలు తెగిపోతాయి. చేశారా, బహుమానాలే. ఇంకా బ్రహ్మనాయుని శాశ్వతంగా ఎలా వెళ్ళగొట్టాలో నాకు తెలుసు. ఎవరక్కడ, ఏటేటా రాజధనాగారానికి వచ్చే పన్నుల లెక్కలున్న కవిలలు తండి, వెళ్ళండి.
0: నాగమ్మగారా, ఈవేళప్పుడా?
1: ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండవలసిన రాజ్య వ్యవహారాలకు వేళలుండవు ప్రభువు.
0: ఏమిటంత ప్రమాదం?
1: మీరు రాజ్యభారాన్నంతా బ్రహ్మనాయుడికి అప్పగించి నిశ్చింతులై ఉన్నారే, అదే ప్రమాదం.
0: ఏమిటి మీరనేది? మాకు పితృ సమానులైన బ్రహ్మనాయుని గారినే మీరు
1: శంకించడం లేదు ప్రభు, అవమానించడం అంతకంటే లేదు. జరిగిన వాస్తవాల్ని బయట పెడుతున్నాను.
0: ఏమిటా వాస్తవాలు?
1: ఈ మూటల్లోని ధనం చూడండి, ఇది రాజకోశంలో ఉండవలసినదే. మరి ఎక్కడ ఉందో మీకు ఇప్పటి వరకు తెలియదు.
0: ఎక్కడ ఉంది?
1: బ్రహ్మనాయుని మిత్రుల భవనాల్లో. ఇవిగో కవిలలు, వీటిని బట్టి మనకి రావలసిన ఈ హెచ్చుదనమంతా మనకి కాకుండా బ్రహ్మనాయుడు తన మిత్రుల ఇళ్లకు పంపించేవాడని దీన్ని బట్టి తెలుస్తోంది.
0: నేను నమ్మను.
1: నమ్మక తప్పదు ప్రభు, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికే నేను వచ్చాను ప్రభు. మీరు నిశ్చింతగా ఉండండి, నేను చెయ్యవలసినదంతా చేస్తాను.
0: ఏం చేస్తారు?
1: ముగ్గురు మలిదేవులను చెరసాలలో వేయిస్తాను.
0: నాగమ్మ గారు, వారు మా తమ్ములు, పైగా పిన్నవారు.
1: కానీ వారికి పట్టాభిషేకం చేసి తాను అమాత్యుడు అవ్వాలని కుట్ర పన్నుతున్నాడు ఆ బ్రహ్మనాయుడు.
0: అసంభవం. అయినా నాపై వారికి ఆగ్రహం ఎందుకు కలిగింది?
1: పదవి పోవడమే దానికి కారణము ప్రభు. నలగాముడెవ్వడు, నాయకురాలెవత్తే పలనాటిని పాలించడానికి అని పలుకుతున్నాడు బ్రహ్మనాయుడు బీరాలు.
0: బీరాలు పలుకుతున్న ఆ బ్రహ్మనాయుడు ఇక రాజమందిర ప్రవేశానికి అనర్హుడు.
2: అలా తనను నలగాముడు రాజమందిర ప్రవేశానికి అనర్హుడుగా నిర్ణయించిన విషయం బ్రహ్మనాయుడికి తెలిసి బాధపడి విధివైపరీత్యం అని అనుకున్నాడు. రాజబందీలుగా ఉన్న పసివారైన మలిదేవాదులను నాగమ్మ దురాగతాలకు బలికాకుండా రక్షించుకోవాలని నిశ్చయించాడు. ఆ పనికి కన్నమదాసే తగినవాడని కన్నమదాసును పిలిచాడు.
3: కన్నమ్మ తండ్రి, అహర్నిశలో కన్నబిడ్డలా కాపాడుకుని అతని రాజ్యక్షేమాన్ని కాంక్షించి నన్ను నలకాముడు ఏమి చేశాడు? రాజమందిర ప్రవేశానికి అనర్హుడమ్మా.
4: సముద్రంలా గంభీరంగా ఉండే నీ లోముల విచారమా?
3: కన్నమ్మా, నా గుండె పగిలిపోతుందయ్యా. పసివారనే జాలి కూడా లేకుండా బాలమలిదేవులను చెరసాలలో వేశాడయ్యా నలగాముడు. ఏమిటి వైపరీత్యం? అనుగురాజుకిచ్చిన వాగ్దానం నిలబడేనా? నలగాముడు ఒక ప్రక్క, మలిదేవాదులు ఒక ప్రక్క, ఎవరిని వదలను, ఎవరిని కాపాడుకో. చెన్నకేశవా, నాకేమిటి పరీక్ష?
4: తండ్రి, ప్రమాదములో ఉన్నది మలిదేవులు, కనుక ముందు వారినే కాపాడదాం.
3: సమయోచితమైన మాట పలికావు కన్నమ్మా. నీవు సొరంగ మార్గం గుండా వెళ్ళి మలిదేవులను కాపాడి నాకు అప్పగించు.
4: మరి సైన్యం అప్రమత్తమైతేను?
3: మన వీర నాయకులతో చెప్పు గురజాలను చుట్టుముట్టమని.
4: జయ చెన్నకేశవ.
5: బ్రహ్మనాయుడికి ఇచ్చిన మాటకై కన్నమదాసు అతి ప్రయాసతో ముగ్గురు మలిదేవుల్ని రక్షించి బ్రహ్మనాయుడికి అప్పగించాడు. మలిదేవులకు రాజ్యాన్ని పంచి ఇవ్వమని బ్రహ్మనాయుని మాటగా నలగాముని అడగడానికి

0: రాజమందిరానికి వెళ్లాడు కన్నమదాసు.
1: కన్నమా, నీవా?
2: నేనే నలగామరాజా. ఏ భయంగా ఉందా? నిన్నేమీ చంపనులే. ఆడుదాని మాట విని ధర్మం తప్పి తమ్ముళ్ళని కూడా తలంతక మలిదేవులను బందీ చేస్తావా? పంచు, నీ తమ్ముళ్లకు రాజ్యం పంచు.
1: కన్నమా, ఇలా నీవు కంఠం మీద కత్తి పెట్టి రాజ్యం పంచమంటే నాకు ఎలా వీలవుతుంది? బ్రహ్మనాయుడే మాకు పెద్ద, ఆయన్నే ఎవరి పాలు వారికి ఇప్పించమని చెప్పు.
2: ఆ మాట మీదే ఉండు. ఈ లోపల ఆ మాయదారి మాటలు విని మనసు మార్చుకున్నావో? జై చెన్నకేశవ.
3: నలగాముని అనుమతితో బ్రహ్మనాయుడు పల్నాటి రాజ్యాన్ని రెండు భాగాలు చేశాడు. గురజాల రాజధానిగా నలగాముడు, మాచర్ల రాజధానిగా పెదమలిదేవుని రాజులుగా నిర్ణయించాడు. పెదమలిదేవుడు చిన్నవాడు కావడం చేత అతని పేరిట బ్రహ్మనాయుడే పాలించేటట్లు ఏర్పాట్లు చేశాడు. మలిదేవులతో కలిసి మాచర్లకు వెళ్లాడు బ్రహ్మనాయుడు.
4: కన్నమా, చంద్రవంకకు వచ్చి జలకాలాడి మజిలీ చేసిన ఈ తావే పెదమలిదేవుని రాజధాని. ఈ మాచర్లను మరో గురజాల చేద్దాం. రాచవాడలు, అంతఃపురాలు, నాట్యశాలలు, సుందర మందిరాలు నిర్మించడానికి పనివారిని పురమాయించు.
2: అటులనే తండ్రి.
4: చెన్నకేశవునికి ఆలయ నిర్మాణం జరగాలి. పండితులను, పురోహితులను పిలిపించు. ఆగు, ఇదిగో రాజపత్రం. ఇది తీసుకొని వీరనాయకులకందరికీ ఎవరెవరు ఏ ఏ విధులు నిర్వహించాలో వివరించు. అందరినీ అప్రమత్తం చేయి.
2: తమ రాజ్ఞ.
4: ఈనాడు మనం మాచర్లు అడుగుపెట్టిన రోజు. ప్రజలందరికీ చాపకూడు పెట్టించు.
2: తండ్రి, ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు ఇంకా మనము తెలుసుకోకుండా?
4: కన్నమా, చెన్నకేశవస్వామి ప్రసాదాన్ని వారు, వీరనక ప్రజలందరూ చాప మీద ఏక పంక్తిని కూర్చుని భుజించకున్న బ్రహ్మన్న ఆపోషణం పట్టడని చెప్పు. బ్రహ్మన్న చాపకూటికి రండని ప్రజలందరికీ చాటింపు వేయించు.
2: తమ సమతాహృదయం జగమెల్లా ఎరిగినదే తండ్రి, చాపకూటికి చాటింపు వేయిస్తాను.
0: ఆ విధంగా బ్రహ్మనాయుడు మాచర్లను మరో గురజాలుగా తీర్చిదిద్దాడు. పల్నాటి రాజ్యాలు రెండూ సుభిక్షంగా ఉన్నాయి. కొంతకాలానికి బ్రహ్మనాయుడు పెదమలిదేవుని వివాహం, పట్టాభిషేకం చేశాడు. గురజాలకు నలగాముడు, మాచర్లకు పెదమలిదేవుడు రాజులుగా రాజ్యం చేయసాగారు.
5: మీరింతవరకు పరిసరాల విజ్ఞానంలోని బ్రహ్మనాయుడు 1వ భాగం పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని బ్రహ్మనాయుడు 2వ భాగం పాఠం వింటారు.
0: బ్రహ్మనాయుడు చరిత్ర ప్రసిద్ధికెక్కిన పల్నాటి వీరుడు. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో గురజాలను రాజధానిగా పల్నాటి రాజ్యాన్ని పాలించిన అనుగురాజుకు బ్రహ్మనాయుడు మంత్రి. అనుగురాజు మరణంతో అతని పెద్ద కుమారుడైన నలగామరాజు రాజయ్యాడు.
3: నలగాముని కొలువులోకి నాగమ్మ ఒక లేఖతో ప్రవేశించింది. అది అనుగురాజు తనకిచ్చిన వరపత్రమని, తనకిప్పుడు ఆ వరం కావాలని కోరింది. ఆ విధంగా 7 ఘడియల పాటు మంత్రిగా ఉండడానికి అనుమతిని పొంది బ్రహ్మనాయుని మిత్రుల ఇళ్లలోని ధనాన్ని కొల్లగొట్టి తెప్పించింది నాయకురాలు నాగమ్మ.
0: ఆ ధనమంతా బ్రహ్మనాయుడు మోసంతో మిత్రులకు అందించారని నలగామునికి చెప్పి అతనికి బ్రహ్మనాయునిపై అనుమానాన్ని కలిగించింది. దాంతో రాజమందిరంలోకి బ్రహ్మనాయుడికి ప్రవేశం లేదన్నాడు నలగాముడు.
3: అంతేకాదు, నాగమ్మ మాటలు విన్న నలగాముడు తన తమ్ములైన మలిదేవాదులను బందీలుగా చేశాడు. ఈ విషయాలన్నీ తెలిసిన బ్రహ్మనాయుడు కన్నమదాసును పిలిచి అతనితో మలిదేవాదులను రక్షించాడు. నలగాముని అనుమతితో పల్నాటి రాజ్యాన్ని 2గా చేశాడు.
0: గురజాలకు నలగాముని, మాచర్లకు పెదమలిదేవులను రాజులుగా నిర్ణయించాడు. పెదమలిదేవునికి వివాహం, పట్టాభిషేకం చేసి తాను మంత్రిగా మాచర్లను సుభిక్షం చేశాడు బ్రహ్మనాయుడు.
3: పెదమలిదేవుని వివాహానికి పిలుపు వెళ్లినా రాలేదు నలగాముడు. అయినా అన్నదమ్ములను ఒకటి చేయాలన్న కోరికతో మలిదేవుని పెళ్లి కట్నాలను నలగామునికి ఇవ్వడానికి గురజాలకు బయలుదేరాడు బ్రహ్మనాయుడు.
0: బ్రహ్మనాయుడు వస్తున్నాడన్న కబురు తెలిసి సంతోషంతో మంగళవాద్యాలతో ఆదరంగా రాజమందిరానికి ఆహ్వానించాడు నలగాముడు. నలగాముడు బ్రహ్మనాయునితో కలిసి ఉండడం చూడలేకపోయింది నాగమ్మ. నలగాముని ఎలాగైనా బ్రహ్మనాయునికి దూరం చేయకపోతే

0: తన మనుగడకు ముప్పు వాటిల్లుతుంది అనుకుంది.
1: అందుకే నలగాముడు ఏకాంతంలో ఉండగా వెళ్ళి బ్రహ్మనాయుడిపై అసూయ ద్వేషాలను నూరిపోసింది నాగమ్మ. బ్రహ్మన్న పగవాడని, బలమైన శత్రువు పొరుగున ఉండడం ఏ రాజుకు మంచిది కాదని, ఎలాగైనా శత్రువును లొంగతీయడమే రాజనీతి అని బోధించింది. పథకం వేసి బ్రహ్మన్నను ఓడిస్తానని నలగామునికి మాట ఇచ్చింది నాగమ్మ.
0: సహజంగా పందాలంటే బ్రహ్మన్నకు చాలా ఇష్టం. అది తెలిసిన నాగమ్మ కోడిపందాలను పెట్టి బ్రహ్మన్నను పాల్గొనేలా చేసింది. అందులో బ్రహ్మన్న కోడి గెలిచింది. అందరూ బ్రహ్మన్న గెలిచాడని అరిచారు. అందుకు నాగమ్మ ముందుకొచ్చి,
2: నాగమ్మ గారు, ఆ మాట కూడా నిజమే. పణం ఏంటో చెప్పండి, పందెం ఆడుదాం.
3: నిజంగా మీకు పందెం మీద కోరిక ఉంటే బ్రహ్మన్న గారు, ఇరువురి రాజ్యాలను పణంగా పెడదాం. ఓడిన వారు రాజ్యం వదిలి 7 ఏళ్లు వనవాసం చెయ్యాలి.
2: 7 ఏళ్లు వనవాసమా? మాకు అంగీకారమే. అలాగే కానివ్వండి.
3: కానీ ఇప్పుడు కాదు, తొలి ఏకాదశి నాడు పందెం.
2: మీ అభిష్టం.
1: తొలి ఏకాదశి నాడు జరగబోయే కోడిపందాల కోసం పానుగల్లు నుంచి చిత్రమైన కోడిపుంజును తెప్పించాడు బ్రహ్మనాయుడు. దాని పేరు చిట్టి మల్లు. నాగమ్మ తెప్పించిన కోడి పేరు నల్లమల్లు. తొలి ఏకాదశి నాడు కోడిపందం మొదలైంది.
0: చిట్టిమల్లు ధాటికి నల్లమల్లు ఆగలేకపోయింది. నాగమ్మ చూసింది. కుట్రతో బిషపు కత్తులను రహస్యంగా నల్లమల్లు కాళ్లకు కట్టించింది. దానితో చిట్టిమల్లు నేల కొరిగింది. నాగమ్మ ఆనందానికి అవధుల్లేవు.
3: బ్రహ్మన్న గారు, ప్రజలందరి సమక్షంలో మేము పందెం గెలిచాం. మాట ప్రకారం మాచర్లను వదిలిపోండి.
2: ఆడి తప్పడి బ్రహ్మనాయుడు, పదండి.
1: అలా పందెంలో ఓడించానని నాగమ్మ బ్రహ్మనాయకునితో సహా మలిదేవాదులను అడవులకు పంపించింది. మలిదేవాదులతో, వీరనాయకులతో బ్రహ్మనాయుడు మండాదికి వెళ్లాడు. అక్కడ కూడా సహపంక్తి భోజనాలతో సంతర్పణలు జరిగాయి. గోసంపద పెరిగింది. వారు సుఖంగా ఉన్నారని తెలిసి వారి గోవులను కొల్లగొట్టే ప్రయత్నం చేసింది నాగమ్మ.
0: 7 ఏళ్ల వనవాసం పూర్తి చేశాడు బ్రహ్మనాయుడు. ఆ తరువాత తమ రాజ్యాన్ని తమకిమ్మని నలగాముని అడగడానికి అలరాజును గురజాలకు పంపుతున్నాడు బ్రహ్మనాయుడు.
2: నాయన అలరాజా, వనవాస గడువు తీరింది. నలగాముని రాజ్యం అడగడానికి నీవే యోగ్యుడవు. నీ తండ్రి కొమ్మరాజు నిన్ను పంపడానికి సమ్మతించలేదు. నా కొడుకు బాలచంద్రుని అతనికి దత్తత ఇస్తాననే మాట ఇచ్చి నిన్ను పంపుతున్నాడు. జాగ్రత్త సుమా, నేర్పుతో కార్యాన్ని సాధించు.
4: మీరు చెప్పినట్లు మన భూమిని ఇయ్యమని ఆ నలగాముని అడుగుతాను. వారు ఇచ్చినచో అది వారికి మర్యాద. లేకున్నా
2: సంధి సామరస్యం కోసం కాని పగపించుకోవడానికి కాదు.
4: క్షమించండి, మీ మాట ప్రకారమే చేస్తాను.
2: కన్నమా, నీ వల్లమలునితో వెళ్ళి ఎప్పుడూ వలరాజును ఏమరక ఉండు. జాగ్రత్త, వెళ్ళండి. జై చెన్నకేశవ.
5: జై చెన్నకేశవ.
1: అలా బ్రహ్మనాయుని వద్ద సెలవు తీసుకుని గురజాలకు బయలుదేరి వెళ్లారు అలరాజు, కన్నమదాసులు. నలగాముడు, నాగమ్మ కొలువులో ఉండగా తాము వచ్చిన పనిని వివరించాడు అలరాజు. పందెంలో రాజ్యాన్ని ఓడిపోయారని, ఓడిన రాజ్యం తిరిగి ఇవ్వమని అడగడం వీరలక్షణం కాదని వచ్చిన దారినే తిరిగి వెళ్లమన్న నాగమ్మ మాటలకు ఉగ్రుడవుతాడు అలరాజు.
0: నాగమ్మ కారణంగానే అందరూ ఇన్ని అగచాట్లు పడుతున్నారని, అన్నదమ్ముల మధ్య కలహాలు చెలరేగి యుద్ధంగా మారబోతోందని, నాగమ్మను బతకనివ్వరాదని, ఆమెను చంపివేస్తానని కత్తిదూస్తాడు అలరాజు. నలగాముడు అలరాజుతో రాయబారి కత్తిని దుయ్యరాదని వారిస్తాడు. అలాగైతే పోరుకు సిద్ధం కండని చెప్పి మాచర్లకు తిరుగు ప్రయాణమవుతారు అలరాజు, కన్నమదాసులు.
1: మాచర్లకు తిరుగు ప్రయాణమవుతున్న అలరాజును ఎలాగైనా మట్టుపెట్టాలన్న ఉద్దేశంతో నాగమ్మ ఒక విషపూరితమైన పూలగుత్తిని తయారు చేయించింది. అలరాజు బాల్య స్నేహితుడైన కొమ్మ జీయరును పిలిపించింది. జీయరు తన పనిని చేయలేనని చెప్పగా, చెప్పిన పని చేయకపోతే వంశనాశనం చేస్తానని బెదిరించి జీయరుతో పూలగుత్తిని అలరాజు వద్దకు పంపింది నాగమ్మ.

0: కులరాజా
1: మిత్రమా, ఎన్నాళ్లకు కలిశాం? ఏం చేస్తున్నావు జయ్యరు?
0: అదో ఆ దేవాలయంలో అర్చన. నీవు వస్తున్నావని తెలిసి ఎవరికీ తెలియకుండా ఈ ప్రసాదాన్ని తెచ్చాను. మన రెండు రాజ్యాల క్షేమాన్ని కాంక్షించి దీన్ని త్వరగా స్వీకరించు మిత్రమా. ఆ రాక్షసి నాగమ్మకు దేశమంతా కన్నులే.
1: కార్యార్థినై వచ్చిన నన్ను తిరిగి వచ్చే వరకు ఏ ప్రసాదం ముట్టవద్దని, ఏ వస్తువు తాకవద్దని మా తల్లిగారి ఆజ్ఞ.
0: మిత్రమా, నా ఆత్మీయతకు ఆ భగవదాశీర్వాదానికి చిహ్నంగా కనీసం ఈ పూలనైనా స్వీకరించాల రాజా.
1: సరే, ఇలా ఇవ్వు మిత్రమా.
0: ఇదిగో, నాకిక వేళయింది. ఆ నాగమ్మతో నాకేం తిప్పలు రానున్నవో. అంతా భగవద్ అనుగ్రహం, నీకు శుభం కలుగ్గాక.
1: నీవు అభిలషించినట్లుగానే మన రెండు రాజ్యాల క్షేమానికి ఆ చెన్నకేశవుడే రక్ష.
0: వస్తాను మిత్రమా.
1: మంచి
2: రాజా, ఆగు ఆగు, ఆ పూలను తాకవద్దు. అమ్మ మాట గుర్తు తెచ్చుకో, వెంటనే ఆ పూలను పారవేయి.
1: కన్నమా, జియ్యరు నాకు బాల్య స్నేహితుడు. నేనంటే అతనికి అపరిమితమైన అనురాగం. అతనిచ్చిన ఈ పుష్పాలు దివ్య సుగంధాలను వెదజల్లుతాయే కాని విషజ్వాలలు చిమ్మనేరవు. అబ్బా, ఎంత సువాసన, ఎంత మధురంగా!
0: ఏమిటిది కన్నమా?
2: రాజా,
0: నా కళ్ళు తెలిపోతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఏం జరుగుతుంది కన్నమా? నా ప్రాణం నిలిచేట్టు లేదు.
2: రాజా,
0: నన్ను చెట్టు నేనకైనా.
2: రాజా, ఏమైంది అలా రాజా?
3: ఆ రాక్షసి పన్నిన పన్నాగమే ఇది. నన్ను నమ్మి నా తండ్రి గారు మీ వెంట పంపితే వెంట ఉండి కూడా కాపాడుకోలేకపోయాను కదయ్యా. అయ్యో, అలరాజా అలరాజా.

0: రాయబారానికి వెళ్లిన అలరాజు గురజాలలోనే మరణించాడన్న వార్త వీరనాయకులను కుదిపివేసింది. మాచెర్లలో యుద్ధ ధైర్యం రోగింది. కారిమపూడి రణరంగంలో ఇరు సేనలు ఢీకొన్నాయి. పోరు హోరాహోరీగా జరిగింది.
1: బాలచంద్రుడు కూడా యుద్ధం జరుగుతున్నదని విని మిత్రులతో కలిసి యుద్ధభూమికి వచ్చి నరసింహుని యుద్ధంలో చంపుతాడు. శత్రువులను వెన్నంటి పోరాడుతూ యుద్ధభూమిలోనే వీరమరణం చెందాడు.
0: బాలచంద్రుడు కూడా మరణించాడన్న వార్త వినగానే ప్రళయరుద్రుడయ్యాడు బ్రహ్మనాయుడు. అతన్ని ఎదిరించి నిలిచే శక్తి ఎవ్వరికీ లేదు. నలగాముడు భయంతో ఎక్కడో దాక్కున్నాడు. చివరకు నాగమ్మ బ్రహ్మన్నతో యుద్ధానికి సిద్ధమైంది.
2: బ్రహ్మన్న గారు, ఆగండి. మిమ్మల్నెదిరి నిలుచువారెవ్వరూ లేరనుకుందురేమో. నన్ను ఓడించిన గాని మీరు ముందుకు పోజాలరు. కాచుకోండి.
3: నాగమ్మ గారు, తప్పుకోండి. మీకిది తగని పని.
2: బ్రహ్మన్న గారు, రానున్న 7 తరాల వారు కీర్తించదగిన కారణ పురుషులు. మీరు ఉదాత్త చరిత్రులు. మీతో పోరిన నా జన్మ ధన్యమవుతుంది.
3: తప్పుకోండి నాగమ్మ గారు, మీకిది తగదు. ఈ శూలం నాకు ఈశ్వర ప్రసాదం. దీన్ని స్త్రీల మీద ఉపయోగించాలి.
2: దాన్ని విడిచి కత్తి పట్టండి బ్రహ్మన్న గారు. ఎటులైనను నాతో యుద్ధము చేయక తప్పదు.
3: ఈ శూలం చేతిలో ఉండగా దీన్ని విసర్జించి మరొక ఆయుధం పట్టుతాం. తప్పుకోండి నాగమ్మ గారు.
2: అది కుదరని పని. కాచుకోండి నా ఖడ్గ ప్రహారాన్ని.
3: స్త్రీని నిన్ను ఉపేక్షించాను. కాచుకో.
2: బ్రహ్మన్న ఉగ్రుడై వస్తున్నాడు. ఆ మహా తేజస్సును కన్న భాగ్యం నా జన్మకిక చాలు. నేనిక పారిపోక తప్పదు, పారిపోక తప్పదు, పారిపోక తప్పదు.
4: బ్రహ్మన్న గారు

0: నాయనగారు, నన్ను క్షమించండి. మీ ఔదార్యం జగద్విదితం. నా తప్పుల్ని బాల్య చేష్టితాలుగా మన్నించి ఈ అఖండ పల్నాటి రాజ్యాన్ని ఉద్ధరించండి. మీ అమాత్య పదవిని మీరే స్వీకరించండి.
1: ఎందుకు నాయన నాకు పదవి? నోరు విప్పక ముందే మనసు తెలిసి పనులు చేసే నా బిడ్డక్క నమదాసు ఏడి? ప్రాణాధికంగా నన్ను ప్రేమించి అనుసరించే శౌర్యధనులైన వీరనాయకులేరి? నేను బిడ్డల కంటే అధికంగా ప్రేమించి కాపాడిన నీ తమ్ములందరూ ఏరయ్యా, ఏరయ్యా? ఒక పచ్చలారని నా ముద్దు బిడ్డడు బాలచంద్రుడేడి? చిన్న కేశవ నామంతో సాపంక్తి భోజనాలతో పునీతమైన పల్నాటి రాజ్యమేది, ఏదయ్యా? ఆ పల్నాటి రాజ్యం రాత్రు రక్తసిక్తమైన ఈ నేలపై రక్తాశ్రు పంక్తులలో చాపలను వెయ్యలా? ఈ శ్మశానంలో వీరనాయకుల శవాల మధ్య రక్తపు కూడు నేర్చిననా? వద్దు నలగామా, వద్దు. నీవే ఏలుకు, నీవే ఏలుకు. ఇకనైనా స్వయంగా ఆలోచించి పాలించు. ఆ చెన్నకేశవుడే నీకు రక్ష. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ.
2: ఇప్పుడు ఒక దేశభక్తి గీతం.

భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని బ్రహ్మ నాయుడు మొదటి భాగం మరియు రెండవ భాగాలు విన్నారు. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 hours అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అంది.

0: సంప్రదించండి.
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176-12669.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాట

0: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలెక్ట్ ఉంటుందనే కదా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
1: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0816-2377-9623-7295.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0818162234.
4: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరపట్లని ఈ రోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా? పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా? ఇక తెలివి గలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా? పోని వైద్యుడు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలడా? లేదు కదా. మరి ఈ 3 నాళ్ల ముచ్చట కోసమా పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేషాలు? ఈ భూమి మీద జీవించినంతకాలం స్వార్థాన్ని వీడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుకుంటూ అందరితో ఆనందంగా గడుపుదాం, మంచి మనుషులుగా జీవిద్దాం. ఏమంటారు అఖిలిజ్నెస్? మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈ నడిపిన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచార్య గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మా కోసం ప్రేమ సంకెళ్ళు చిత్రం నుండి మెరుపులా మెరిసావు అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నడమని కార్యక్రమానికి ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకో మేము ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి శరద్ ఋతువులో వచ్చే ఆశ్వేజ మాసం హిందూ సంప్రదాయంలో చాలా విశేషమైన మాసం. దేవి ఆరాధనకు ఈ మాసం అత్యంత విశిష్టమైంది. ఈ నెలలో జరిగే శరన్నవరాత్రులు, దుర్గాష్టమి, మహానవమి, దసరా మరి శక్తి, విద్య, ధైర్యం, విజయసిద్ధులకు సంకేతాలుగా భావిస్తారు. ఇక శరత్ పౌర్ణమి రోజు శ్రీ మహాలక్ష్మి ఆరాధన, చంద్రారాధనకు చాలా ప్రాధాన్యం ఉంటుంది అంటారు. ఈ మాసాన్ని దేవి ఉపాసనకు, విజయ సంకల్పానికి, ఐశ్వర్య ప్రాప్తికి విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటారు. మాస శివరాత్రి మొదలు మహాలయ అమావాస్య, బతుకమ్మ పండుగ, దసరా, శరత్ పౌర్ణమి ఈ అక్టోబర్లోనే ఉన్నాయి. మరి ఏ పండుగ ఏ తేదీన వస్తుంది ఏంటనేది తెలుసుకుందామా. మరి 2026 అక్టోబర్లో వచ్చే ముఖ్య తేదీలు, పండుగల విషయాలు తెలుసుకుందాం. మరి అక్టోబర్ 6 అనగా ఈరోజు ఇందిరా ఏకాదశి. ఈరోజు పితృదేవతల శ్రేయస్సు, విష్ణు అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం, శ్రీహరి ఆరాధన చేయడం విశేష ఫలప్రదం. ఇక తరువాత అక్టోబర్ 9 మాస శివరాత్రి, మరి పరమేశ్వరుడి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. శివారాధన, అభిషేకం చాలా ముఖ్యం. ఇక మహాలయ అమావాస్య 10 వస్తోంది. మరి రోజు పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధకర్మలు చేయడానికి అత్యంత ప్రధానమైనది అని చెప్తున్నారు పండితులు. ఇక అక్టోబర్ 11 నుంచి మరి దేవి నవరాత్రులు ప్రారంభం కదండి. మరి దేవి శరణ్ నవరాత్రులు ఈ నెల 11 ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో ఆరాధిస్తూ ఉంటారు. ఇళ్ళు, దేవాలయాల్లో కలశ స్థాపన చేసి దేవీ పూజ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక అక్టోబర్ 16 సరస్వతీ పూజ. ఈరోజు సరస్వతీ పూజకు చాలా మంచి రోజు అన్నమాట. మరి ఈ సందర్భంగా విద్య, వాక్పటుత్వం, జ్ఞానసిద్ధి కోసం సరస్వతీదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఇక అక్టోబర్ 18 దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ. మరి అక్టోబర్ 18 దుర్గాష్టమి వచ్చింది కదా, ఈరోజు జగన్మాతను మహాదుర్గ స్వరూపులు పూజిస్తూ ఉంటారు. ఇక తెలంగాణలో విశేషంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఇదే రోజు. అలానే తులా సంక్రమణం కూడా ఈరోజే. అంటే రవి తులారాశిలో ప్రవేశిస్తాడు. ఇక అక్టోబర్ 19 మహానవమి, మరి సువాసిని పూజ అనేది చేస్తూ ఉంటారు. దేవి నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనదిగా భావించే మహానవమి ఈ నెల 19 వస్తుంది. మరి ఈరోజు అమ్మవారి ఆరాధనతో పాటు సువాసిని పూజ, కన్యాపూజ వంటి సంప్రదాయ పూజలు జరుపుతూ ఉంటారు. మరి ఇంద్రకీలాద్రిపై శరణ్ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు అమ్మవారి అలంకరణ చాలా చక్కగా ఉంటాయి. మరి ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. ఇక అక్టోబర్ 20 దసరా సెమీ పూజ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటాం. హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటైన విజయదశమి మరి ఈ నెల 20 వచ్చింది. ఇది విద్యారంభం, ఆయుధ పూజ, సెమీ పూజ, కొత్త కార్యాల ప్రారంభానికి మంచి సమయంగా భావిస్తూ ఉంటారు. అలానే ఇదే రోజు శతచండి హోమ పూర్ణాహుతి కూడా జరుపుతూ ఉంటారు. ఇక అక్టోబర్ 22 పాశాంకుశ ఏకాదశి. మరి ఏకాదశి శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ప్రసిద్ధమైంది. ఉపవాసం మొదలు విష్ణునామస్మరణ, దాన ధర్మాలకు మంచి రోజు. మరి ఇదే రోజు శ్రీ శారదాంబదేవి రథోత్సవం, శ్రీ సురేశ్వరాచార్య జయంతి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక అక్టోబర్ 24 శనిత్రయోదశి. మరి ఈ నెల 24 శనిత్రయోదశి వచ్చింది. శనివారంతో త్రయోదశి తిథి రావడం వల్ల శనీశ్వరుడు శివారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం అనేది ఇస్తూ ఉంటారు. ఇక అక్టోబర్ 25 కోజాగరి వ్రతం. మరి శరద్ ఋతువులో వచ్చే ఈ వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంది. మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. సౌభాగ్యం, ఐశ్వర్యం కోసం లక్ష్మీ పూజ చేయడం సంప్రదాయం. ఇక అక్టోబర్ 26 శరత్ పౌర్ణమి. చంద్రకాంతి విశేషంగా భావించే పవిత్ర పౌర్ణమి కూడా ఈ నెలలో విశేషమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవి, చంద్రుని పూజకు ప్రాధాన్యం ఉంటుంది. శృంగేరిలో శ్రీ శారదాంబదేవికి అభిషేకం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఇక అక్టోబర్ 29 సంకష్టహర చతుర్థి. మరి ప్రతీ నెలలో పౌర్ణమి తర్వాత 4వ రోజు సంకష్టహర చతుర్థి వస్తుంది.

ఈరోజు విఘ్నేశ్వరుని ఆరాధించడానికి శ్రేష్టమైన రోజు. మరి క్రమంలో చాలామంది విఘ్నాలు సంకటాలు తొలగాలని గణపతిని ఉపవాసంతో ఆరాధిస్తూ ఉంటారు. లిజనర్స్, మరి ఆశ్వీజ మాసంలో అనగా అక్టోబర్ నెలలో వచ్చేటువంటి పండుగలు, వాటి యొక్క తిథుల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక అలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ప్రోగ్రామ్స్ అయితే వింటున్నామంటున్నారు. అలానే ఈరోజు మా కోసం మగతీరా ఊరించి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. మరి ఆశ్వేజ మాసంలో వచ్చే తిథులు వాటి యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాం. అలానే ఈరోజు మరి ఇందిరా ఏకాదశి అని చెప్పుకున్నాం కదండి, కాబట్టి ఏకాదశి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఇందిరా ఏకాదశికి పితృపక్షంలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. పితృపక్షంలో ఏకాదశి ఉపవాసం కూడా పాటిస్తూ ఉంటారు. మరి ఇందిరా ఏకాదశి ఉపవాసం మరియు ఆరాధన గురించి తెలుసుకుందాం. అన్ని ఉపవాసాల్లో ఏకాదశి ఉపవాసం ఉత్తమమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది. మరి ఇందిరా ఏకాదశి ఉపవాసం మోక్షాన్ని అందిస్తుంది. ఇందిరా ఏకాదశిని వేగంగా ఉంచడం ద్వారా తండ్రులకు మోక్షం లభిస్తుంది అని నమ్ముతూ ఉంటారు. అందువల్ల ఇందిరా ఏకాదశి ఉపవాసం పితృపక్షంలో విముక్తి మరియు శాంతి కోసం తండ్రుల కోరికలతో జరుపుకుంటూ ఉంటారు. ఇక ఇందిరా ఏకాదశి ఉపవాసం విష్ణువు యొక్క ఆశీర్వాదం తీసుకొస్తుంది. మరి ఇందిరా ఏకాదశి ఉపవాసం అన్ని కోరికలను తీర్చడానికి పరిగణించబడుతుంది. మరి దీనికి సంబంధించి ఇందిరా ఏకాదశి ఉపవాస సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉందండి, ఆ కథ తప్పకుండా వినాలట. మరి అదేంటో తెలుసుకుందామా. పురాణాల ప్రకారం సత్యయుగంలో ఇంద్రసేన్ అనే రాజు పరిపాలించాడు. అతని రాజ్యం పేరు మహిష్మతి. మహిష్మతి రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్య లేదు, ప్రజలు సంతోషంగా జీవించారు. రాజు ఇంద్రసేన్ విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. మరొకరోజు నారదుడు ఇంద్రసేన్ ఆస్థానంలో హాజరై రాజు తండ్రి కోరికను రాజుకు తెలుపుతాడు. మరి మీ తండ్రి యమలోకంలో ఉన్నాడని నారదుడు రాజుకు చెప్తాడు. అతను తన మునుపటి జన్మలో పొరపాటు చేశాడు, ఈ కారణంగా అతను యమలోకంలో నివసించవలసి వస్తోంది. మరి అశ్విన్ నెల కృష్ణపక్షంలో ఇంద్రసేన్ ఏకాదశిని ఉపవాసాలు పాటిస్తే అతనికి స్వర్గం వస్తుందని నారదుడు రాజుతో చెప్తాడు. మరి ఇందిరా ఏకాదశి ఉపవాసం గురించి సవివరమైన సమాచారం ఇవ్వమని రాజు నారదుణ్ణి అభ్యర్థించాడు. దీనిపై నారదుడు మాట్లాడుతూ ఏకాదశి ముందు రోజు పూర్వీకులను దశమి రోజున పద్ధతి ప్రకారం పూజించాలని చెప్పాడు. మరియు ఏకాదశి మరియు ద్వాదశి రోజున భగవంతుణ్ణి ఆరాధించిన తరువాత ఉపవాసం చేసి దాతృత్వ పనులు చేయాలి. ఈ విధంగా ఉపవాసం చేయడం ద్వారా మీ తండ్రికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నారదుడు ఇంద్రసేనుతో అంటాడు. ఇక నారదుడు నిర్దేశించిన నిబంధనల ప్రకారం రాజు ఇంద్రసేన్ ఉపవాసం ఉండేవాడు. మరి ఏకాదశి ఉపవాసం వల్ల అతని తండ్రి స్వర్గాన్ని పొందాడట. లిజనెస్ మరి ఈరోజు ఇందిరా ఏకాదశి అని చెప్పుకున్నాం కదండి, మరి పితృపక్షంలో వచ్చే ఏకాదశి అన్నమాట. కాబట్టి ఈరోజు కనుక ఎవరైతే చక్కగా మరి తలస్నానం చేసి స్వామివారిని ఆరాధించి ఉపవాసం ఉంటారో వారి పితృదేవతలకు చాలా చాలా మంచి. ఇప్పుడు మనం కథలో చెప్పుకున్నట్లుగా మరి ఎటువంటి కష్టాలు పడుతున్నా వారికి ముక్తి అనేది లభిస్తుందన్నమాట. ఏమంటారు? ఓకే లిజనెస్, మరొక చక్కని టాపిక్.

గురించి తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గుంటూరు జిల్లా దాసరిపల్లు నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, రవణమ్మ, సావిత్రి, బ్రహ్మానంద్ రెడ్డి అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మీరు చెప్తున్న పురాణ కథలు చాలా చాలా చక్కగా ఉంటున్నాయి, చాలా చక్కటి విషయాల గురించి వివరిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదాలు అంటున్నారు. అలానే కథానిక కార్యక్రమం కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. మా ఈ సందర్భంగా మా కోసం పుణ్యవతి చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక్కడనే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు, మరి ఈరోజు ఎలానో ఏకాదశి కాబట్టి మరి విష్ణువుకి విష్ణునామానికి ఉన్న తేడా ఏంటనేది తెలుసుకుందాం. మరి విష్ణువు నీ ఒక్కడికి ముక్తినిస్తాడు, మరి విష్ణు

అమ్మమ్మ, నీ తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు అందరికీ కూడా నీవు చేసే నామజపం వలనే ముక్తినిచ్చేస్తుంది. విష్ణువు నీ 100 తరాలకు ఉత్తమ ఫలితాన్నిస్తాడు. మరి విష్ణు నామము నీ 1,00,000 వంశాలను ఉద్ధరిస్తుంది. విష్ణువు వైకుంఠమే అతిపెద్ద ఉన్నత స్థానం అనిస్తాడు. మరి విష్ణు నామము, వైకుంఠం కూడా ఆయన నామం కంటే అంత పెద్దది కాదు అనే గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. విష్ణువు పాపపుణ్యాల లెక్క చూసి ఫలితాన్నిస్తాడు. మరి విష్ణు నామము పాపపుణ్యాల లెక్కను పట్టించుకోకుండానే ఫలితాన్ని ఇస్తుంది. మరి విష్ణువు రావడానికి నీవు ఎన్నో కష్టాలను సహించేవాడిగా ఉండాలి. మరి విష్ణు నామము నీ కష్టాలకి కష్టాన్ని కలిగించి నిన్ను కాపాడుతుంది. నామమే బలం, నామమే సాధనం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి మనం చెప్పుకుంటూ ఉంటాం రామనామం చాలా గొప్పది, రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అని చెప్పేసి దానికి సంబంధించి ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదండి. అలానే ఏంటంటే మరి విష్ణువు గొప్పవాడా, విష్ణు నామము గొప్పదా అంటే విష్ణు నామమే గొప్పది. ఏమంటారు? ఓకేనండి. మరి అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నున్నా గ్రామం నుండి సోభరణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి 6 అక్టోబర్ అనగా ఈరోజు ప్రపంచ గృహ వసతి దినోత్సవం అంటున్నారు. సిమెంట్ కాంక్రీట్తో కట్టిన కట్టడం కాదు గృహం, ప్రేమానురాగాల పునాదులే గృహం, ఎండావానల సురక్షితమే గృహం, సేద తీరే ప్రశాంత నిలయమే గృహం, చిరునవ్వుల సవ్వడలు బంధాల బలిమితో పొందికైన పొదరిల్లే గృహం, అమ్మ ఒడి వంటి హాయిరిచ్చేదే గృహం, 4 గోడల మధ్య ఒంటరిగా ఉండేది కాదు గృహం, పదుగురితో కడకడలాడే పవిత్ర క్షేత్రమే గృహం, అమ్మ నాన్న, బామ్మ తాత, పిన్ని బాబాయ్ల ఉమ్మడి ఆనందాల హరివిల్లి గృహం, నేడు ఒంటరి కుటుంబాలతో అశాంతి జీవనంతో సాగే జీవనం కాదు గృహం, సూర్యచంద్రుల వెలుతురు జగతికి జీవనం అయితే మానవునికి గృహ జీవనం, గృహవసతి అత్యంత ఆవశ్యకమైంది. మమతలు పంచి మమతల కోవెల వంటిది గృహం అంటున్నారు. అలానే మమతల కోవెల చిత్రం నుండి తెలియని రాగం పలికింది అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చెక్కన్ బిట్ఫిల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలే నీ నడమ కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఈ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఒక రైతు చనిపోయిన పందిని ఎండిపోయిన బావిలో పడేశాడు. మరి కొద్దిసేపటికి ఒక 70 నుంచి 80 దాకా ఎలుకలు ఆ పంది వాసనకు ఆకర్షితులై బావిలోకి దూకాయి. వాటికి అది సులువైన ఆహారం, అన్నీ కలిసి ఆ పందిని తినేశాయి. కానీ అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. తిన్న తర్వాత బయటకు రావడానికి ప్రయత్నిస్తే తాము బావిలో చిక్కుకున్నాము అని అర్థమైంది. రోజులు గడిచాయి, తిండి అయిపోయింది, ఆకలి పెరిగింది. కొద్ది రోజుల్లోనే ఆ బావి నరకంగా మారింది. బతకడానికి ఎలుకలు ఒకదానికొకటి చంపుకోవడం, తినడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా అన్నీ చనిపోయాయి. మరి అర్ధ నెల తర్వాత ఆ బావిలో ఒక్క ఎలుక మాత్రమే మిగిలింది. దాని కళ్ళు రక్తంలా ఎర్రగా మారాయి. అప్పుడు రైతు తిరిగొచ్చి బావిలో తాడేసి ఆ చివరి ఎలుకను బయటకు తీసి పొలంలో వదిలేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రైతుకు ఆ ఎలుకపై జాలి కలిగిందా? అసలు నిజం ఏంటంటే ఆ ఎలుక మారిపోయింది, తన జాతిని తినడానికి అలవాటు పడిపోయింది. అందుకే అదిప్పుడు ధాన్యం తినదు, పొలంలోకి వెళ్ళగానే పిచ్చిదానిలా ఎలుకలను వేటాడడం మొదలుపెట్టింది. మరి దీన్నే అంటారు డివైడ్ ట్రాప్ అని. పైన కూర్చున్న వాళ్ళు ఎప్పుడూ స్వయంగా పోట్లాడరు, కిందున్న వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకుని ఒకరినొకరు నాశనం చేసుకునేలా వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇక నిజం ఏంటంటే చాలామంది జీవితాంతం ఇతరులను ఓడించడంలోనే గడుపుతారు. కానీ తాము వేరొకరి ఆటలో పాములమని వారికి ఎప్పటికీ అర్థం కాదు. అందుకే ఎవరో వేసిన ఉచ్చులు చిక్కుకోకండి, ఒకవేళ చిక్కుకున్నా పోట్లాడకండి, బయటకు వచ్చే దారిని వెతుక్కోండి. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మరొక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇకలానే ఈ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి అక్టోబర్ 5 అనగా నిన్న మరి సాయంత్రం పాటలపల్లికి అనగా మస్త్ టైంపాస్లో మీరు తీసుకున్న సందర్భం అనగా టాపిక్ చాలా బాగుంది అని చెప్పంటున్నారు. మరి మీరు మీ చిన్నప్పటి విషయాలను గట్రా చెప్పమన్నారు, అయితే లైవ్లో మరీ ఎక్కువ టైం తీసుకోకూడదని చెప్పి నాకు ఉపాధ్యాయ దినోత్సవాల కోసం మరిన్ని విషయాలు తెలిసినా మీకు తెలియపరచలేకపోవడం జరిగింది అంటున్నారు. మరి వాటిలో కొన్ని మరింత ముఖ్యమైన విషయాలను తెలియచేస్తున్నాను అంటున్నారు. మరి సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. మరి దీన్ని పురస్కరించుకుని చేసుకుంటూ ఉంటాం. ఇందుకు నేపథ్యం ఏంటంటే, మరి రాధాకృష్ణన్ గారిని ఆయన పుట్టినరోజు నాడు విద్యార్థులు మిత్రులు అభినందించబోతుంటే, నా పుట్టినరోజు నాడు నా ఒక్కడినే కాకుండా మీకు మీకు చదువులు చెప్పే మీ గురువులందరినీ కూడా సత్కరించుకుంటే మరింత సంతోషపడతాను అనగా ఆ విధంగా జరుపుకోవడం జరుగుతుంది అంటున్నారు. అలానే ఆ రోజు విద్యార్థులకు గురువులు ఏ విధంగా టీచింగ్ చేస్తున్నారు అని గట్రా చర్చించుకోవడం ప్రధాన ఉద్దేశం అంటున్నారు. ఇక అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. మరి దీని యొక్క విశిష్టత ఏంటంటే, విద్యను ఆర్థించే పిల్లలకు విజ్ఞానం అందించే గురువులు ఏమైనా సమస్యలతో ఇబ్బంది పడితే వాటిని పరిష్కరించుకోవడం కోసం యునెస్కో వారు ఏర్పాటు చేశారు. మరి గురువులు అందించే విద్యాదానంతో వెలుగులు పొందే విద్యార్థులే కాదు, విద్యార్థులకు ఆ వెలుగులు అందించే గురువులకు కూడా వెలుగులు పంచడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నారు. ఆ విధంగా ఎందరెందరూ గురువుల ద్వారా, మరి నువ్వు మా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వరా త్రిమూర్తులు అని చెప్పి అంటూ అనేక సార్లు గురువుల నుంచి ఆశీర్వాదాలు అభినందనలు అందుకుని, మరి లక్ష్మీ కొందరిదే సరస్వతి అందరిది అని మన పెద్దల సామెతను నిజం చేస్తూ వెలుగులను నింపుకుంటున్నటువంటి నా జీవితంలో మరి మీరెప్పుడు మీ మా మన సరదాగా కాసేపు కార్యక్రమంలో అన్నట్లుగా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలు మన ప్రమేయం లేకుండానే మనల్ని ఆయా ఫలితాలకు ఆహుతి చేస్తాయి. మన ప్రమేయం లేకుండానే మనకు సుఖసంత

విషయాలు ఆనంద సౌభాగ్యాల రూపంలోనూ, పేదరికం కష్టాలు అనారోగ్యాలు బాధల రూపంలోనూ మనకు సిద్ధిస్తాయి అన్నట్లుగానే, గురువులు పూయించిన వెలుగు పూలు కారు చీకట్లలో వెలుగుహీనంగా మారిపోయిన సమయంలో చుక్కానిగా అగుపించిన వారు కూడా సద్గురువులతో సమానం అంటున్నారు. మరి ఆ విషయంలో నాకు నా జీవితంలో వెలుగు పూలు పూయించిన వారు, జ్ఞానదీపాలు వెలిగించిన వారు ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు, వారి మా కమలమ్మ గారు అంటున్నారు. అందుకే మా కమలమ్మ గారిని నేను ఎప్పుడు కూడా మహాలక్ష్మి సమానులు, నాకు మాతృ సమానులు, నాకు తల్లి తండ్రి గురువు దైవం అని గౌరవించుకుంటూ మా కమలమ్మ గారి పట్ల నా వినమ్రతను విధేయతను చాటుకుంటూ ఉంటాను అంటున్నారు. మరి అలానే వారింట్లో సేవకునిగా పనిచేసినంత వరకు కూడా పుట్టినరోజుకు, సంక్రాంతి పండుగకు, గురు పూజా దినోత్సవాలకు వారి పాదపద్మాలకు మరి నమస్కరించుకునేవాడిని అంటున్నారు. మరి అనారోగ్యంతో నడలేకపోతున్న వారి పాదపద్మాలకు నమస్కరించుకునే అదృష్టానికి దూరం కావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి అలానే ఈ సందర్భంగా సాగర సంగమం చిత్రం నుండి బాలుగారు, శైలజ గారు ఆలపించినటువంటి ఇళయరాజ స్వరకల్పంలో వేటూరు సుందరమూర్తి గారి సాహిత్యం వేదం అణువణువు నాదం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే మీరు తెలియజేసిన రాబో ఆశ్వీజ మాసంలో చెడుపై మంచి సాధించిన పండుగల్లో ఒక ప్రసిద్ధమైన అమ్మవారి పండుగ అయినటువంటి దసరా దశమి పండుగలో మరి దసరా నవరాత్రుల్లో అవతారాల కోసం చక్కని విషయాలు తెలియపరిచారు. అలానే ఇందిరా ఏకాదశి పర్వదినం కోసం కూడా చాలా చక్కని విషయాలు వివరించారు, తెలియజేశారు. అభినందనలు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈ నడపడి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి భాద్రపద మాసం శుభ మంగళవారం అంటున్నారు. మరి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు శక్తి అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటున్నారు. అలానే మరి ఎలుక కథ చాలా సూపర్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మరి విజయ మేడం గారు చెప్పిన మంచి మాటలు చాలా చాలా బాగున్నాయని చెప్పి అంటున్నారు. అందుకే ప్రాణం ఉన్నంత వరకే మంచితనాన్ని సాధించాలి అన్నట్లు చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలని మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలాని వారి ఫ్రెండ్స్ మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి అలాని రోజు మా కోసం ముగ్గురు మనగాళ్ళ చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి అలాని నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి చౌటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ్, పృథ్వీరాజ్, రుద్ర గణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి దొంగ దొంగ చిత్రం నుండి కొంచెం నిప్పు కొంచెం నీరు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.

కథనిక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో బహుమతి కథను వింటారు. విశాఖ బీచ్ రోడ్. చల్లని సాయంత్రం, అప్పుడే చీకటి పడుతుంది. అది ఒక మోస్తరు ఖరీదైన రెస్టారెంట్ కాదు, కాదు బార్ అండ్ రెస్టారెంట్. అక్కడ లిక్కర్ కూడా సర్వ్ చేస్తారు. అక్కడికి ధనవంతులు, ఎగువ మధ్యతరగతి వర్గానికి చెందిన వారే ఎక్కువగా వస్తుంటారు. వీకెండ్స్ అయితే అక్కడ టేబుల్ దొరకడం చాలా కష్టం. ఈరోజు వీకెండ్ కాకపోవడంతో అంత రష్ కలదు. లోపల రిజర్వ్ చేసిన ఒక టేబుల్ దగ్గర కూర్చునున్నాడు నిర్మల్. మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. మరికొంతసేపటికి బయట 3 కార్లు వచ్చాగాయి. ఆడ మగ కలిపి మొత్తం 10 మంది దిగారు. అందరూ నిర్మల్ ఫ్రెండ్సే. అందరూ బిలబిల నిర్మల్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చేశారు. హాయ్ అంటూ ఆడుతున్న గేమ్ నాపి హాయ్ అన్నాడు.

నిర్మల్ అందరూ కూర్చున్నారు. ఏంట్రా సడన్ గా పార్టీ అనౌన్స్ చేసావు? అడిగాడు ఒక ఫ్రెండ్. జస్ట్ లైక్ దట్ అన్నాడు నిర్మల్. బేరర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు. ఏం ఆర్డర్ చేయాలో 10 నిమిషాల డిస్కషన్ తర్వాత కూడా ఎటువ తేలక ఎవరికి నచ్చింది వాళ్ళని ఆర్డర్ చేసుకోమన్నాడు నిర్మల్. బీర్లు, విస్కీలు, రమ్లు, జిన్లు, పెప్సీలు, కోక్లు, చికెన్.

ఇంతసేపేనా అన్నట్టు సమయం గడిచిపోతుంది. ఆ గోలలు టేబుల్ మీదున్న నిర్మల్ ఫోన్ అటూ ఇటూ కదులుతోంది. అది ఇన్కమింగ్ కాల్ వల్ల కలిగిన వైబ్రేషన్. ఇక ఆగిపోతుందనగా చూశాడు నిర్మల్. ఆన్సర్ బటన్ నొక్కి హలో ఆ చెప్పక్కా అన్నాడు. అప్పుడు సమయం రాత్రి 10:10:10. ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అది విశాఖపట్నానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు. సాయంత్రం 5 గంటలవుతోంది. చుట్టూ పచ్చని పంట పొలాలు, సాయంకాలం గాలి, పక్షుల అరుపులతో ఆ ప్రదేశమంతా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ చాలామంది రైతులు, రైతు కూలీలు పనిచేసుకుంటున్నారు. కుప్పలూడ్చి ధాన్యం బస్తాలకెత్తుకుంటున్నారు. మండుటెండ నీరెండగా మారి వాళ్ల నీడల పొడవు పెరుగుతోంది నిమిషానికి. సంతోషం, ఆదుర్త, భయం, ఆశ తదితర అన్ని రకాల భావాలు వాళ్ల ముఖాల్లో కలగలిసి ఉన్నాయి. ఒక విద్యార్థి తను రాసిన పరీక్షల ఫలితాలు వస్తున్నప్పుడు ఎటువంటి ఉద్వేగానికి లోనవుతాడో అలా ఉంది వాళ్ళందరి పరిస్థితి. వారిలో నారాయణ కూడా ఉన్నాడు. అతడి వయసు 60 ఏళ్లుంటుంది. కానీ ఇప్పుడు అతడికున్న ఉత్సాహం చూస్తే 35లోపే అనుకుంటారంతా. పొద్దెక్కగానే పొలానికొచ్చాడు. మధ్యాహ్నం 1 అరగంట భోజన విరామం, మినహాయిస్తే నిర్విరామంగా పనిచేస్తున్నాడు. ఒక్కొక్క బస్తా నిండుతున్న కొద్దీ అతడి వయస్సు ఒక్కో ఏడాది తగ్గుతున్నట్లుంది. 7 వర్షాలు సరిగ్గా లేవు. ఎరువులు కూడా ఆలస్యంగా దొరికాయి. కరెంటు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇలాంటి అవస్థల మధ్య 50 బస్తాలు కూడా పండటం కష్టం అనుకున్నాడు. కాని 10 కాదు 20 కాదు, మరో 50 బస్తాలు అంటే 100 బస్తాలు పండాయి. అతని ఆనందానికి అవధుల్లేవు. హుషారుగా పాటలు పాడుతూ అక్కడున్న అందర్నీ ఉత్సాహపరుస్తున్నాడు. బస్తాలన్నింటినీ సిద్ధం చేసిన ఎడ్ల బండ్లలోకి ఎక్కిస్తున్నారు అక్కడున్న కొంతమంది. బస్తాలన్నీ ఎక్కించడం పూర్తయ్యాక బండ్లు బయలుదేరాయి రాజారావు గారి ఇంటివైపు. ఆ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి రాజారావే మిల్లర్ కమ్ దళారి కమ్ మిడిల్ మ్యాన్. పదం ఏది వాడినా అతను చేసే పని మిగతా అందరూ చేసేది. ఈ సీజన్లో మొట్టమొదట కుప్పలూడ్చింది నారాయణి. దారిలో వెళ్తూ నారాయణ నోటి లెక్కలు వేసుకుంటున్నాడు. మొత్తం అన్ని రకాల ఖర్చులు కలుపుకుంటే బస్తా పండించడానికి 400 ఖర్చయింది. మరప్పులన్నీ తీర్చేగా పడిన కష్టానికి ప్రతిఫలం కలుపుకుని బస్తా 600కి అమ్మితే తనకి సౌకర్యంగా ఉంటుంది. మరి పట్నంలో చదువుతున్న కొడుకు ఫీజు కట్టచ్చు, కూతురికి మనవరాలికి కొత్త బట్టలు కొనచ్చు అనుకుంటూ ఆలోచనలో మునిగి సంతోషంగా ఉన్నాడు నారాయణ. ఇంతలో రాజారావు ఇల్లు రానే వచ్చింది. బండ్లన్నీ వరుసగా ఆగాయి. మరప్పటిదాకా ఎడ్ల మెడల్లో కట్టిన మువ్వల నుండి వస్తున్న సవ్వడి ఆగి కొంత వింత నిశ్శబ్దం ఆవరించిందక్కడ. రాజారావు ఎప్పట్లాని ఖరీదైన పంచే లాల్చీతో మడత కుర్చీలో కూర్చునున్నాడు. నారాయణ రావడం గమనించి తలతిప్పి చూశాడు. దండాలయ్య గారు అన్నాడు నారాయణ. హా, ఏంట్రా, ఏం మోసుకొచ్చావేంటి అన్నాడు. ఏముంటుందయ్యా, మేమెప్పుడూ మోసుకొచ్చేదే. ఏమాత్రం వచ్చాయేటి వస్తాలు? 100 ఉంటాయండి. అబ్బో, బాగానే పండాయిరా. ఎంతకిస్తావేంటి? పెట్టిన పెట్టుబడి మా కష్టం చూసుకుంటే బస్తాకి 600 గిట్టుబాటుగా ఉంటుందయ్యా. బిగ్గరగా నవ్వాడు రాజారావు. అది నవ్వు అనే కంటే వికటాట్టహాసమంటే బాగుంటుంది. ఏంట్రా, ఎక్కసెక్కాలా? నీకంత ఇచ్చేస్తే నేను అడుక్కు తినాలా అన్నాడు. పక్కనే ఉన్న వెండి పళ్ళల్లోని తాంబూలం నోట్ల వేసుకుంటూ, అదేమాటయ్యా, ఎరువులు విత్తనాలు అన్ని రేట్లు పెరిగాయి, కూలీల రేటు కూడా పెరిగింది. నేనేమీ ఎక్కువ అడగట్లేదు. పెట్టిన పెట్టుబడికి పడ్డ కష్టానికి తగిన ధర మాత్రమే అడుగుతున్నా అని అన్నాడు. అది సర్లేరా, కానీ మనకిక్కడ కరువు వచ్చినా దేశమంతా వర్షాలు బాగానే పడ్డాయి. అందుకని ఏడాది దిగుబడి ఎక్కువై బస్తా రేటు విపరీతంగా పడిపోయింది. అలా అనకండయ్యా, మీరే ఏదైనా చూడండయ్యా అన్నాడు నారాయణ. 350 చేసి తీసుకుంటాన్రా, అంతకంటే ఎక్కువైతే నాకొద్దు అన్నాడు రాజారావు. ఒక్క క్షణం ఆలోచనలో పట్టాడు నారాయణ. 350 అంటే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదు.
మరి ఆ క్షణంలో తను ఎంటనక వాననక ఎంత కష్టపడింది. రాత్రి పగలు చంటి పాపలా పంట చేలని ఎలా కాపాడుకున్నది గుర్తొచ్చింది.

నీళ్లు తిరగసాగాయి. ఒక్కసారిగా ఉత్సాహమంతా పోయి వయసు మరో 10 ఏళ్ళు పెరిగిన వాడిలా అయిపోయాడు. అయ్యా పోనీ 500, 350కి రూపాయి కూడా ఎక్కువ ఇవ్వనరా, ఇస్తే ఇవ్వు లేకపోతే పో, నాకు వేరే పనుంది అన్నాడు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్న అర్థం వచ్చేలా ఏం చెయ్యాలో పాలుపోగా వెనుతిరిగాడు నారాయణ. యజమానిని చూసి ఎద్దులు కూడా అనుసరించాయి. ఒక్కసారిగా అయోమయంలో పట్టాడు నారాయణ. ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధ అవస్థలో ఉన్నాడు. మరప్పుడే అతనికి చల్లని గాలి తగిలింది. ఆ గాలి అతన్ని కుదిపి నిద్ర నేపినట్టుగా అనిపించింది. ఒక్కసారిగా తలపైకెత్తి చూశాడు. నడుస్తున్నవాడు ఆగి వెంటనే వెనుతిరిగి రాజారావు దగ్గరికెళ్లాడు. మీరు చెప్పినట్టే చేస్తానయ్యా అన్నాడు రాజారావుతో. సరే లోపల పెట్టించు అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. కూలీలు బస్తాలను గొడవలో పెడుతున్నారు. కాసేపటికి చాలా బస్తాలు పెట్టేశారు. ఇంకొక 20 బస్తాలుంటాయనగా చినుకు నారాయణ మీద పడింది. వెంటనే నారాయణ, తొందరగా కానియండ్రా, వర్షం వచ్చేలా ఉంది అన్నాడు. మరొక 5 బస్తాలు కూడా పెట్టలేదు. కుండ పోతగా వర్షం మొదలైంది. తడిసిపోతున్నా లెక్క చెయ్యకుండా నారాయణ బస్తాని వీపుకెత్తుకున్నాడు. ఇంతలో రాజారావు బయటకొచ్చాడు. చాలింకా, ఈ తడిసిన బస్తాలు నేను తీసుకోను అన్నాడు. బస్తాని ఎత్తుకుని పరిగెడుతున్న నారాయణ ఆగిపోయాడామాటికి. బస్తాని పక్కన పెట్టి మౌనంగా నిల్చున్నాడు తడుస్తూనే. ఇలా పక్కకిరా, ఇదిగో ఇప్పటిదాకా చేర్చిన బస్తాలకి డబ్బులిస్తాను అన్నాడు రాజారావు. లోపలికి వెళ్లి 5 నిమిషాల తర్వాత వచ్చాడు రాజారావు. ఇంతలో రాజారావు ఇంటికి 2 కార్లొచ్చాయి. అందులోంచి 2 దిగి లోపలికి వచ్చారు. రాజారావు డబ్బును లెక్కగట్టి నారాయణ చేతిలో పెట్టాడు. తన తడి చేతుల్లోని డబ్బును తదేకంగా చూస్తూ నిల్చున్నాడు నారాయణ. ఇంతలో కార్లలో దిగిన ఆసాములు నారాయణ దగ్గరకొచ్చారు. వాళ్లు నారాయణ పొలానికి పెట్టుబడికి డబ్బిచ్చిన పెద్దలు. రాజారావు ఫోన్ చేసి చెప్పడంతో బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చారని అర్థమైంది నారాయణకి. మారు మాట్లాడకుండా వాళ్ళకి వర్సింది ఇచ్చేసి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు మనవరాలికి. ఇంటికొచ్చేసరికి తాత అంటూ పరిగెత్తుకుని ఎదురొచ్చింది 2 ఏళ్ల మనవరాలు. ఎత్తుకుని ముద్దు పెట్టాడు నారాయణ. లోపల నుండి కూతురు వచ్చి నారాయణ దగ్గరున్న తన కూతుర్ని తీసుకుంటూ, ఏమైందిరన్నా, 8 బస్తాలు పండాయి, మనకెంత మిగులుతుంది అని అడిగింది. చెప్తానమ్మా, కొంచెం టీ పెట్టు అన్నాడు. అలాగేనని లోపలికెళ్ళింది కూతుర్ని కిందకు దింపి. చేతిలోనున్న బిస్కెట్ ప్యాకెట్ మనవరాలకిచ్చి కుర్చీలో కూర్చున్నాడు నారాయణ. టీ తీసుకొచ్చి నారాయణకిచ్చి ఎదురుగా కూర్చుంది టీ తాగుతూ. సాయంత్రం నుండి జరిగిందంతా వివరించాడు కూతురికి. ఏంటో నాన్న, పంట పండకపోతే ఎలాగూ నష్టం వస్తుంది, పండినప్పుడన్నా కొంత డబ్బు చేతికొస్తుందనుకుంటే రేటు పడిపోయింది అంటారు. తమ్ముడి చదువు పూర్తయి ఉద్యోగం చేసే వరకు మనకు కష్టాలు తప్పవేమో అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. కొంతసేపు అయ్యాక భోజనం వడ్డిస్తూ కేకేసింది కళ్యాణి. నాన్న, అన్నం తిందూరా అని. సమాధానం రాలేదు. నారాయణ మడత కుర్చీలో కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని దగ్గరికెళ్ళి, అన్నం తిని నిద్రపోదులే అని కుదిపింది తండ్రిని. కాళీ పురుగుల మందు చేసా కిందపడి దూరంగా దొర్లిపోయింది. స్థానువైన కళ్యాణి కాసేపటికి తేరుకుని వంటగదిలోకి పరిగెత్తి పోపుల డబ్బాలోంచి రూపాయి బిళ్ళలు తీసుకుని వీధి చివర ఉన్న కాయిన్ ఫోన్ దగ్గరికి పరిగెత్తింది. ఫోన్ నెంబర్ నొక్కి రూపాయి వేసింది. ఫోన్ రింగ్ అవుతోంది. అప్పుడు సమయం 10:10 అంతా విన్నాక ఫోన్ ఆఫ్ చేసి పైకి లేచాడు నిర్మల్. ఫ్రెండ్స్, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరు ఎంజాయ్ చేయండి అని జేబులోంచి కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చాడు. బయటకొచ్చి కారు స్టార్ట్ చేసి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్లాడు. కారు పార్క్ చేసి సందుల్లోంచి 1/2 కిలోమీటర్ నడిచి ఒక పాత ఇంటికి చేరుకున్నాడు. మేడ మీద ఉన్న గది దగ్గరకు వెళ్లి తలుపు కొట్టాడు. శంకర్ తలుపు తీశాడు. హాయ్, రారా లోపలికి అన్నాడు. నేను అర్జెంటుగా ఊరెళ్ళాలరా, మా నాన్న ఫోన్ చేశారు, ఉన్న పడాను రమ్మన్నారు, నేను కొంచెం డ్రింక్లో ఉన్నాను, అందుకే నిన్ను తోడు తీసుకెళ్దామని వచ్చాను అని అన్నాడు. సరే 1-10 నిమిషాలుండు అని రెడీ అయి బయటకొచ్చి బయలుదేరారు కారులో వాళ్ళ ఊరికి. శంకర్ డ్రైవ్ చేస్తున్నాడు. అర్ధరాత్రి దాటేసరికి ఊరికి చేరుకున్నారు. ముందు మీ ఇంటికి పోనీ, నిన్నక్కడ వదిలేసి మా ఇంటికి వెళ్తాను అన్నాడు
నిర్మల్.

0: శంకర్ ఇంటికి చేరుకునేటప్పటికీ ఇంటి ముందు చాలా జనమున్నారు. ఆశ్చర్యంగా చూస్తూ కారును ఆపాడు శంకర్. నిర్మల్, శంకర్ కారు దిగేసరికి కళ్యాణి ఏడుస్తూ పరిగెత్తుకు వచ్చి శంకర్ని పట్టుకుని బోరుమంది. ఆ రాత్రంతా నిర్మల్ అక్కడే ఉండిపోయాడు. నిర్మల్, శంకర్, కళ్యాణి చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగిన వాళ్ళు. అభిమానం నిర్మల్ను నారాయణ అంత్యక్రియలు జరిగే వరకు కూడా కదలనివ్వలేదు. తెల్లవారాక అంత్యక్రియలు పూర్తయ్యాక వాళ్ళింటికి వెళ్ళిపోయాడు నిర్మల్. మధ్యాహ్నం భోజనాలయ్యాక రాజారావుకి కొడుకు వచ్చిన విషయం తెలిసింది. ఎరా, బాగున్నావా అని పలకరించాడు. కాలేజీకి సెలవులా అని అడిగాడు. అవునన్నా, ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్, ఒక 10 రోజులుండి వెళ్తాను అన్నాడు. సరే, బాగానే వచ్చావు, వారం పోయాక నీ పుట్టినరోజు కూడా ఉంది అన్నాడు రాజారావు. ఆ తర్వాత రోజు శంకర్ ఇంటికి వెళ్లేవాడు నిర్మల్. రోజంతా శంకర్తో గడిపి ధైర్యం చెప్పేవాడు. అలా 6 రోజులు గడిచాయి. 6 రోజుల్లో నిర్మల్కు అప్పటిదాకా ఆ ఊళ్ళో తనకు తెలియనివి చాలా విషయాలు తెలిసాయి. ఒకరోజు ఊళ్ళోకి వెళ్ళివచ్చాక నిర్మల్ తన ఇంట్లో కూర్చున్నాడు. ఒకసారి తన గదంతా పరికించి చూశాడు. అన్నీ ఖరీదైన వస్తువులే. టీపై మీదున్న ఫ్లవరేస్ కూడా కనీసం 1000 రూపాయలుంటుంది. చాలాసేపు ఒంటరిగా కూర్చున్నాక లేచి తండ్రి దగ్గరికి వెళ్లాడు. రాజారావు టీవీ చూస్తున్నాడు. నిర్మల్ని చూసి, రా కూర్చో అన్నాడు. నాన్నా, ఏంటి విషయం? మనకింత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనుంది. హా, గుడ్, చెప్తాను. నీకు కూడా బాధ్యతలు తెలియాలి కదా. సింపుల్గా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల రైతులు పండించిందంతా మనం మార్కెట్ చేస్తుంటాం. డీటెయిల్డ్గా చాలా ఉంది. మొత్తానికి ఇదే మన ఇన్కమ్ సోర్స్. వివరంగా చెప్పునన్నా, నాకు తెలుసుకోవాలనుంది. రాజారావు చాలా సంతోషపడిపోయాడు. దాదాపు గంటసేపు అంతా వివరంగా చెప్పాడు. మర్నాడు తనతో పాటు తీసుకెళ్లి వ్యాపారంలో తను కలిసే వ్యక్తుల్ని పరిచయం చేశాడు. ఇలా 4 రోజులు తిరిగేసరికి నిర్మల్కు పూర్తి అవగాహన వచ్చింది. ఆ రోజు రాత్రి రాజారావు అడిగాడు, నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి? ఆ రోజు చెప్తానన్నా అన్నాడు నిర్మల్. బర్త్డే ముందు రోజు శంకర్తో కలిసి చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరిగి మర్నాడు సాయంత్రం 4 గంటలకి తనింటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. పిలిచిన వారందరూ నిర్మల్ చెప్పినట్టుగానే హాజరయ్యారు. వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ఉద్దేశించి నిర్మల్ ఇలా అన్నాడు, అందరూ వచ్చినందుకు సంతోషం. ఇక్కడకు రావాల్సిన వాళ్ళు కొంతమంది మన మధ్యన లేరు. దానికి కారణం మాలాంటి వారు. నేను రేపో మాపో విదేశాలు వెళ్లబోతున్నాను. ఇక్కడ సకల భోగ్యాలు అనుభవిస్తున్నాను. దానికి కారణం మీలాంటివారు. ఇల్లు వాకిలి తాకట్టు పెట్టి చెమట వచ్చి కష్టపడితే మీకు రూపాయికి వచ్చేది అర్ధ రూపాయి కూడా కాదు. కాని మీరు కష్టపడితే వచ్చిందాన్ని మేము ఇటుది అటు మార్చి రూపాయికి 4 రూపాయలు సంపాదిస్తున్నాం. అందుకని నేనొక ప్రతిపాదన చేయదలిచాను. ఇక మీదట మీరు అప్పులు చేసి పొలాల మీద పెట్టక్కర్లేదు. మీకు కావలసిన ఎరువులు విత్తనాలు మేమిస్తాం ఉచితంగా. పండిన పంటను మీ చేత మార్కెట్ చేయిస్తాం. మీరు సంపాదించిన రూపాయలు 10 పైసలు పక్కన పెడతాం తర్వాత పంట పెట్టుబడి కోసం. మనందరం కలిసి పనిచేస్తే నారాయణ గారికి వచ్చిన పరిస్థితి ఇంకెవరికీ రాదు. 100 రూపాయల లాభాన్ని ఒక్కడు తిని సంస్కృతికి స్వస్తి పలికి 10 మందికి పడేసే రూపాయల లాభం వచ్చేలా చేద్దాం. ఇదంతా మిత్రుడు శంకర్ ఆధ్వర్యంలో జరుగుతోంది. దీనికి నా వంతుగా 20 లక్షలు ఇస్తున్నాను. ఇది అప్పు కాదు, సాయం కూడా కాదు, మీ డబ్బే. వ్యవస్థలో లోపం కారణంగా మా దగ్గర పేరుకుపోయినా మీ కష్టార్జితం. ఇందులో నా స్వార్థము ఉంది. అన్నం పెట్టి నన్నింత వాణి చేసిన మీ రుణం తీర్చుకోవాలన్న స్వార్థం. అన్నదాత అప్పులతో ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ్యత అన్నం తిన్నవారందరిది. మాతో కలవాలనుకున్న వాళ్ళు శంకర్ని సంప్రదించచ్చు. ఇష్టం లేని వారు వారికి నచ్చినట్లు చెయ్యొచ్చు. అంతా మీ ఇష్టం అని ముగించాడు. రైతులంతా ఒక్కసారిగా లేచి కరతాళ ధ్వనులతో తెలిపారు, మరి మేమంతా కూడా నీతోనే అన్నట్లుగా. ఆ చప్పట్ల హోరులో లో గొంతుకతో రాజారావుని అడిగాడు నిర్మల్, నువ్వు రిటైర్ అయిపోనన్నా, పుట్టినరోజుకి నీ నుంచి నేను కోరే బహుమతి ఇదే అని. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో బహుమతి కథను విన్నారు. తిరిగి ప్రసారమయ్యే కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మిమ్మల్ని అలరిస్తుంది బండి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలు

0: చిగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్,
1: భీమవరం. భీమవరం పట్టణంలో 18వ వార్డు పెద్దరెల్లి వీధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. రెల్లి కులపెత్తలు, రెల్లి కుటుంబ సభ్యులు నీలాపు సత్యనారాయణ, మోహనలక్ష్మి ఆధ్వర్యంలో పందిరి రాటపాతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ హైమవతి హాజరై కనకదుర్గమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నీలాపు సత్యనారాయణ, నీలాపు అప్పారం, మాడుగుల దుర్గప్రసాద్, బండి కృష్ణ, శ్రీను, సాయి, సత్యనారాయణ, హైమవతి, వెంకట్, చిన్నారాయణ, ధనాల కిరణ్ అత్యధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో కులవైన మావిళ్ళమ్మ సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్టుకు భీమవరానికి చెందిన ఆకుల వీరస్వామి, పద్మజారాణి దంపతులు 4 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజాశీర్వచనం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి, నగేష్, ఆలయ చైర్మన్ బొండడ నాగభూషణం, ఆలయ ధర్మకర్తలు పాపూరు ఏడుకొండలు శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందజేశారు. మండలంలోని కాళ్ళకూరు గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ది పనుల కోసం భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో ఎం అరుణ్కుమార్ తెలిపారు. దొడ్డనపూడికి చెందిన పలివిన సుబ్బారావు జ్ఞాపకార్థం భార్య సీత మహాలక్ష్మి, కుమారుడు వెంకటేశ్వరరావు, వరలక్ష్మి, కుటుంబ సభ్యులు 6 సెంట్ల స్థలం కొనుగోలుకు 10,000 రూపాయలు అందించినట్లు ఈవో తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు. కాళ్ళ మండలం మాలవానితిప్ప గ్రామ మాజీ సర్పంచ్ సాగిరాజు సుబ్బరాజు, స్వామి బృందం, బంతని కనకదుర్గ ప్రసాదరాజు, బుందరూరి వెంకట నరసింహరాజు, గాదిరాజు బాల వెంకట మురళీకృష్ణరాజు అయ్యప్ప స్వామివారి ఇరుములతో శబరిమల యాత్రకు సైకిల్పై పయనమయ్యారు. భీమవరం అడ్డమతిన వద్ద ఉన్న స్వామి అయ్యప్ప దీక్షా మందిరం నుంచి శబరిమల యాత్రకు సైకిల్పై బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో 2002 సంవత్సరంలో సైకిల్పై శ్రీశైలం, 2019లో శబరిమల యాత్ర చేశాం. ఇక పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, అన్నవరం, అంతర్వేది, అప్పనపల్లి, కాళ్లకూరు దైవక్షేత్రాలకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. గురుస్వామి పెనుమేశ్వర రామరాజు, ఆలయ ప్రధానార్చకులు కండవల్లి కేశవాచార్యులు కొబ్బరికాయ కొట్టి సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలిదిండి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో మంగళవారం ఉదయం వరుణయాగం, వరుణజపం, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి హరిసూర్య ప్రకాష్ తెలిపారు. భీమవరం మావిళ్ళమ్మ పాలకులు క్షీరరామలింగేశ్వర స్వామి, ఆచంట రామేశ్వర స్వామి, కాళకూరు వెంకటేశ్వర స్వామి, దువ్వ దానేశ్వరి మత, తాడేపల్లిగూడెం ఉత్యాలమ్మ ఆలయాల్లో యాగాలు జరుగుతాయని పేర్కొన్నారు. క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు కిష్టప్ప, అనిల్, వేద పండితులు బమిడిపాటి వెంకన్న, బదూరి సూరిబాబు పర్యవేక్షణలో 275 మంది భక్తులు సప్త మారేడు దళాలతో సప్త సోమవారాలు, సప్త ప్రదక్షిణలు చేశారు. భీమలాపురం గ్రామానికి చెందిన శ్రీదేవి ఆర్యవేశ మహిళ సేవా మండలి అధ్యక్షురాలు కొత్త కనక రత్నమాల ఇంటర్నేషనల్ వైసీఎం ఫెడరేషన్ 0-6 సేవ పురస్కారం అందుకున్నారు. ఇంటర్నేషనల్ వైసీ ఫెడరేషన్ గౌరవ సలహాదారు కోట శ్రీనివాసరావు రాష్ట మహిళా విభాగ అధ్యక్షురాలు మండా పద్మ నుంచి అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది సేవా కార్యక్రమాల్లో ప్రథమరాలుగా గుర్తించి పురస్కారం అందించారన్నారు. అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రచయిత వైట్ల కిషోర్ ను కలెక్టర్ నాగరాణి అభినందించారు. కలెక్టరేట్లు సోమవారం కలెక్టర్ను కిషోర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన తన రచనలు వెండితెర వైభవం, విప్లవ నాయక జయలలిత గ్రంథాలను అందజేశారు. ఇతర గ్రంథాల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఆయన్ను అభినందించారు. పెద అమీరం రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఆక్వా ఎక్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆక్వా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వేణు దంతులూరి తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో ఎగ్జిబిషన్ బ్రోచర్ ను రఘురామకృష్ణరాజుతో కలిసి ఆవిష్కరించారు. రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఆక్వా రంగంలో రైతులతో పాటు చదువుకున్న యువతీ యువకులకు అద్భుత అవకాశాలున్నాయని అన్నారు. యువతీ యువకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎగ్జిబిషన్ లో పాల్గొని ఈ అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని యూత్ హాస్టల్ అసోసియేషన్ కార్యదర్శి కడికిరెడ్డి వెంకటరత్నం, లయన్స్ క్లబ్ జోనల్ మాజీ చైర్మన్ నందమూరి రాజేష్ అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే శిల్పులు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అంతర్జాతీయ గురు పూజోత్సవం సందర్భంగా ధర్మరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో నిమ్మల మాట్లాడారు. విద్యార్థి విజయమే తమ విజయంగా గురువులు భావిస్తారన్నారు. నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయ దంపతులను మంత్రి నిమ్మల సత్కరించారు. గత 11 ఏళ్లుగా ఉత్తమ ఉపాధ్యాయులను ధర్మారావు ఫౌండేషన్ ద్వారా సత్కరిస్తున్నామని తెలిపారు. హాసి బ్రహ్మ, శంకర నారాయణ చతురుక్తులతో సభికులను అలరించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్, ఎంసీ చైర్మన్ విజయభాస్కర్, నాయకులు బాబు, జీవి, గౌరవ్ నాయుడు, కుటమి నాయకులు కపర్ది, పెద్దరాజు.

0: పద్మా వర్మ, గంగధర్ శర్మ, ప్రభాకర్ శాస్త్రి, ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సేవ సంకల్ప్ అభ్యాస్ వేడుకలను వేండ్ర హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత పంపన సాయిబాబు మాట్లాడుతూ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు. విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన ఆరిపల్లి హర్షిత, కడలి వైష్ణవికి బహుమతులు అందించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్19 జిల్లా స్థాయి పోటీల్లో స్థానిక ఎస్కేఎస్టీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు 16 మంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగిన ఈ పోటీల్లో చదరంగంలో మౌనిక, దివ్యజ్యోతి, వాలీబాల్లో తేజ, హాకీలో బాలసత్య, జ్యోతి శ్రావణి, మేఘన, సౌందర్య, బ్యాడ్మింటన్లో గీత సౌజన్య, మాధవి, లక్ష్మీ ప్రసన్న, అక్షయ, టేబుల్ టెన్నిస్ లో జ్యోతి శ్రావణి, దేవిశ్రీ, యోగాలో ఇందు చందన, ఖోఖోలో దుర్గాభవాని, క్రికెట్లో పుష్పక్రాంతి ఎంపికయ్యారు. వారంతా త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను శిక్షణనిచ్చిన ఫిజికల్ డైరెక్టర్ డి తారక మహాలక్ష్మి, కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకటకృష్ణారావు, ప్రిన్సిపల్ హిమబిందు అధ్యాపకులు అభినందించారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాకవరపు మహేష్ ఎంబీబీఎస్ బిఎన్బి ఎంఎస్ యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడదు.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
2: ఫోన్ 0881622345.
3: Come on, let's sing and dance in the beat.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

ఆడపిల్ల బలే పసందు

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ಬತ್ತ ತೊಳುಕೈಗೆ ಮಣಿ ಮುಳೆ ನೀಟ ಮದಿಗೋದಣ್ಣ.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ యువర్ ఆర్జే సంజన. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఇవాళ మన ఆయుష్మాన్ భవలో మనిషి ఆరోగ్యం, పర్యావరణం, పరిణామం ఇలా భిన్న శాస్త్ర రంగాలకు సంబంధించి ఏటా ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే అందరికీ ఉపయోగపడేలాను, కొంతకాలానికైనా వాడుకలోకి వచ్చేలాను ఉంటాయి. మరి ఏంటా ఆ పరిశోధనలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. శాకాహారమే మిన్నా అంటున్నారు నిపుణులు. ఏంటా ఆ విషయం తెలుసుకుందాం. మాంసాహారం తక్కువగాను శాకాహారం ఎక్కువగాను తినడం వల్ల పర్యావరణం మెరుగుపడమే కాదు గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని తేల్చి చెబుతున్నారు జాన్ ఎక్రిప్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కి చెందిన నిపుణులు. ఎందుకంటే శాకాహార ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 40% తగ్గినట్లు వాళ్ళు స్పష్టించారు. ముఖ్యంగా కూరగాయలు, చిక్కుల గింజలు, ముడి ధాన్యాలు, పాల ఉత్పత్తులు తీసుకునే వాళ్ళల్లో గుండె జబ్బు వచ్చే ముప్పు సగానికి సగం తగ్గుతుందట. కాబట్టి ఇక ముందు శాకాహార ప్రియుల సంఖ్య పెరగనుందని తేల్చి చెప్పారు నిపుణులు. మరి లిసినర్స్, శాకాహారం తీసుకోవడం వల్ల ఉండే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నసాం కదా లిజనర్స్. మరి నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం. మధుమేహం ఒకసారి వచ్చాక నియంత్రించుకోవడమే తప్ప నివారణ లేదు. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడతారనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే తొలిసారిగా దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేలా, అంటే శరీరమే ఇన్సులిన్ని తయారు చేసుకునేలా మందును రూపొందించింది ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడికల్కు చెందిన నిపుణుల బృందం. 2 రకాల మందులను కలిపి ఇచ్చినప్పుడు ఇన్సులిన్ని స్రవించే బీటా కణాల సంఖ్య పెరగడాన్ని గమనించారట. ఈ మందు కారణంగా కొత్తగా ఉత్పత్తి అయిన బీటా కణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువే, కానీ దీని ఆధారంగా భవిష్యత్తులో వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులతో పాటు మూల కణాల నుంచి కూడా ఇన్సులిన్ కణాలను పెంచే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు. కాబట్టి మధుమేహ వ్యాధి నివారణలో ఈ పరిశోధన మంచి పరిణామం అని చెప్పొచ్చు. మరి లిజనర్స్, ఇంకొక టాపిక్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. భాషలే మెదడుకి మేత అంటున్నారు నిపుణులు. ఎందుకలా, ఏంటా విషయాలు అనేది తెలుసుకుందాం. మనిషి జీవించడానికి గాలి, నీరు ఎంత అవసరమో మెరుగైన జీవనానికి భాష, మాట కూడా అంతే అవసరం అంటున్నారు నిపుణులు. భాషా నైపుణ్యం, వాక్చాతుర్యం అనేవి సంబంధాలు పెంచుకోవడానికి, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి, చక్కగా జీవించడానికే కాదు మెదడు అభివృద్ధికి, మానసిక వికాసానికి తోడ్పడతాయట. ఎందుకంటే అందుకే మెదడులో భాషా కేంద్రాలు ఎక్కడున్నావి, అవి ఎట్లాంటి ప్రభావాన్ని కనుబరుస్తాయి అనే దాని మీద అనేక బృందాలు పరిశోధనలు చేపట్టాయి. భాషా పరిజ్ఞానం ఎక్కువగా ఉండే విద్యార్థుల్లో మెదడులోని హెప్పీ క్యాంప్ అభివృద్ధి చెందినట్లు పరిశోధనలో గుర్తించారు. చిన్నతనంలోనే భాషలు నేర్చుకుంటే మెదడు సమాచారాన్ని సులభంగా చేరుకుంటుందని, 2 కన్నా ఎక్కువ భాషల వల్ల మెదడు పనితీరు పెరిగి అల్జీమస్, డివోషన్ వంటివి త్వరగా రావని, ఆలోచన శక్తి తగ్గదని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం, నిజాం ఇన్స్టిట్యూట్ కి చెందిన నిపుణులు కలిసి చేసిన పరిశోధనలో తేలింది. సో ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నమాట. మరి లిజనర్స్, అనేక భాషలు నేర్చుకోవడం వల్ల ఉండే ఉపయోగాల గురించి విన్నారు కదా. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: నలుగురు ప్రేమ కోసమే జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
3: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్. మరి రక్త పరీక్షతో క్యాన్సర్ వస్తుందా రాదా అని చెప్పేయచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలానో చూద్దాం. కొన్ని రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా ఒవేరియన్ క్యాన్సర్ వంటివి, ముదిరిన దిశల్లో కానీ బయటపడవు. దాంతో చికిత్స కష్టంగా మారుతుంది. అందుకే క్యాన్సర్ యూనివర్సిటీ నిపుణులు రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ను గుర్తించే పద్ధతిని కనుగొన్నారు. 3D నానోపాట్రైడ్ మైక్రోఫ్లూయిడ్ చిప్ అనే ఈ పరికరం ఓ రక్తపు చుక్కని లేదా అందులోని ప్లాస్మాని పరిశీలించి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది చెప్తుందట. అదెలా అంటే, వడబోత ప్రక్రియ ద్వారా రక్త కణాల్లోని ఎక్సోజోమ్స్ను వేరు చేసి వాటి ద్వారా కంటి పెరుగుదల, వ్యాప్తి వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని తీసుకుంటుందట. ఎందుకంటే కంటి ఏర్పడాలా వద్దా అన్న సమాచారం ఎక్సోజోమ్ ద్వారానే మిగిలిన కణాలకి వెళ్తుంది. కాబట్టి వీటి కదలికల ఆధారంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని గుర్తించే ఈ పరిశోధన క్యాన్సర్ చికిత్సలో గొప్ప మైలురాయి కానుంది. మరి లిజనర్స్, ఇదండి ఇవాళ మన ఆయుష్మాన్ భవ. మళ్ళీ వచ్చే ఆయుష్మాన్ భవలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే సంజన.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం.

ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-42558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4. పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్లు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలా మంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్లు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగేయలేవు. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కాని వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
1: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం, ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము, మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
0: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగుల మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్ళు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, ఎలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
0: ఈ వీడియోలో బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు.

0: రాష్ట్రంలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
1: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నె పిట్టలు, కోళ్ల వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్ల గురించి బెంగ ఉండదు.
0: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జనలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్లీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రుమట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
1: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలుంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులు విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
0: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు, పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని, శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
1: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్ళం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్ళం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు. చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
0: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలన్నీ జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ 2 మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
1: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు. దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు. గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి. కానీ కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
0: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు, పురుగులు జొన్నల్ని, రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను, కంపోస్ట్, బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. 1 కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కదపాలి. తడిపి మళ్లీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కదపాలి.

0: విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషిన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూర్తాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: చెవి పోట ముక్కుది బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, పొందన హాస్పిటల్ బిల్డింగ్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆది సంగతి. మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. ఆఫీస్లో అరటి పండు. వ్యవసాయంలో భాగంగా అరటి పండ్లను పండించే వారిని చూస్తూ ఉంటాం. అమ్ముకోవడంలో భాగంగా పండించే వ్యాపారులు కూడా కనిపిస్తారు. రైతులు వ్యాపారులు కాకుండా చైనాలోని కార్పొరేట్ ఉద్యోగులు తమ డెస్కుల వద్ద ఈ మధ్య అరటి పండ్లను పండిస్తున్నారట. ఇక్కడ పండించడం అంటే అరటి తోటలను సాగు చేయడం కాదండి, పచ్చిగలను తెచ్చి మగ్గపెట్టడం. మరి ఉన్న పలంగా ఆ పని ఎందుకు చేస్తున్నారా అని చైనా ఉద్యోగుల్ని అడిగితే ఒత్తిడిని పోగొట్టుకోవడానికి అని బదులిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ డెస్కుల పైన నీళ్లు నింపిన గాజు జార్లో పచ్చి అరటి గెలను ఉంచి వారం 10 రోజుల్లో పండిన ఆ కాయలను అందరూ కలిసి తినడం ఇప్పుడు అక్కడ ట్రెండ్. ఎందుకంటే అరటికాయలు రంగు మారే క్రమాన్ని చూడడం వల్ల పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆలోచనలు మారతాయని, ఆ రంగు ప్రభావం మనసు పైన పడి కాస్త ఉపశమనం లభిస్తుందని అక్కడ ఉద్యోగులు భావించి ఈ ట్రెండ్కి శ్రీకారం చుట్టారట. అంతేకాదు పండిన పండ్లని అందరికీ పంచి స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకుంటున్నారట. సో లిజనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. ఆ ప్రయాణానికి అడ్డుకట్ట, కాలేజీలకు బస్సుల్లో వెళ్లే చాలా మందికి ఫుట్బోర్ట్ ప్రయాణం అలవాటే. కొందరు అలా తప్పనిసరి వెళ్తే మరికొందరు సరదాగా వెళ్తూ ఉంటారు. కానీ బస్సు మెట్లపైన వేలాడుతూ ప్రయాణించి ఎందరో విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొందరు అవయవాలు కోల్పోతున్నారు. ఆ పరిస్థితుల్ని గమనించిన తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులను ఎన్నోసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఎలా అయినా విద్యార్థులను కాపాడాలనుకున్న ఎంటీసీ అధికారులు మెట్రో రైలు తరహాలో బస్సులకు డోర్లు పెట్టించారు. బస్టాప్లో బస్సు ఆగగానే తలుపులు వాటంతట అవే తెరుచుకుని కదలగానే మూసుకునేలా ఏర్పాటు చేశారు. ఆ డోర్ల వల్ల ఎవరూ మెట్లు పైన నించనే అవకాశం ఉండదన్నమాట. స్కూళ్ళు కాలేజీలు తెరిచేటప్పటికీ చెన్నై నగరంలో తిరిగే ప్రభుత్వ బస్సులన్నిటికీ ఆటోమేటిక్ డోర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. సో లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: மதுரம் மதுரம் பருவம் பருவம். ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. ముసుకు తోటలు, తోటలనగానే ఎక్కడైనా ఆకుపచ్చ రంగు పులుముకున్నట్లు కనిపిస్తాయి. ఆకాశం నుంచి చూస్తే పుడమి తల్లి పచ్చని దుప్పటి కప్పుకుందా అనిపిస్తుంది. అమెరికాలోని న్యూజెర్సీ, ఫ్లోరిడాతో పాటు కొన్ని రాష్ట్రాలకు వెళ్తే కొందరి పంట పొలాలు తెల్లగా మెలమెలా మెరుస్తూ ఉంటాయి. మరి అలా ఎందుకు ఉంటాయో తెలుసుకోవాలంటే ఆ పొలాలకి వెళ్లాల్సిందే. సాధారణంగా నిమ్మ, నారింజ, బత్తాయి, కమల వంటి ఫలాల్లో గింజలు ఉంటాయి. జ్యూసులు చేసేటప్పుడు, తొన్నలు తినేటప్పుడు ఆ గింజల్ని వేరు చేస్తుంటాం. అదంత పెద్ద కష్టం కూడా కాదు. ఫార్మా, కాస్మెటిక్స్ రంగాల్లో పెద్ద ఎత్తున వాటిని వాడతారు కాబట్టి అలాంటప్పుడు కాస్త ఇబ్బందే. అందుకే అక్కడి రైతులు గింజలు లేకుండానే నిమ్మ జాతి ఫలాలను పండించాలనుకుంటున్నారు. సీడ్లెస్ కాయలు కాసే విత్తనాలు నాటి తోటలు పూతకొచ్చే సమయానికి తేనెటీగలు పాలినేషన్ జరపకుండా చెట్లని వలలతో కప్పేసి తర్వాత సీడ్లెస్ పండ్లని పండిస్తున్నారు. సో లిజనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. వానొచ్చానంటే బొమ్మొచ్చానంట. వర్షాలు పడుతున్నప్పుడు మన రోడ్లను అస్సలు ఊహించుకోలేం. కొద్దిపాటి వర్షానికే మోకాళ్ళొత్తు నీళ్లు నిలిచిపోయి కాలు బయట పెట్టే పరిస్థితి ఉండదు చాలా చోట్ల. అదే దక్షిణ కొరియా రాజధాని సియోల్ రోడ్లు మాత్రం వర్షాకాలంలో చూడ్డానికి ఎంత బాగుంటాయో. రంగురంగుల బొమ్మలతో కాన్వాసుల్లా మారిపోయి కళ్ళకు కనికట్టు చేస్తుంటాయి. అలాంటప్పుడు ఏడాదంతా చూడొచ్చు కదా. కేవలం వర్షాకాలంలోనే ఆ రోడ్లను ఎందుకు చూడాలి అనే సందేహం రావచ్చు. అక్కడే ఉందండి విశేషం. మామూలు రోజుల్లో తారు రోడ్లలానే కనిపిస్తాయి సియోల్ రహదారులు. 4 చినుకులు పడగానే ఆ రోడ్లపైన అందంగా మెరిసిపోయే బొమ్మలు ప్రత్యక్షమై ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. అలా అని అదేమి ప్రకృతి వింతో విచిత్రమో కాదు. మామూలు రోజుల్లో పారదర్శకంగా ఉంటూ తడి తగలగానే కాంతి నిరోధకంగా మారిపోయే హైడ్రోక్రోమిక్ పెయింటింగ్తో రోడ్లపైన ఆ బొమ్మలను చిత్రించడమే అందుకు కారణం. వర్షం పడినప్పుడు ప్రయాణం అంటే చాలామందికి చిరాగ్గా ఉంటుంది. అలా సియోల్ వాసులు ఇబ్బంది పడడం చూసిన పాంటోస్ అనే పెయింటింగ్ కంపెనీ ప్రాజెక్ట్ మాన్సూన్ పేరుతో రోడ్ల మీద హైడ్రోక్రోమిక్ పెయింట్లతో రకరకాల చిత్రాలను గీయించింది. అందుకే వర్షం పడగానే అక్కడి రోడ్లు మ్యాజిక్ చేస్తూ ఉంటాయి. సో లిజనర్స్, ఇదండి ఈనాటి ఆది సంగతి కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయా.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 2397 9623729 5.

0: FM 90.4.
1: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో ఇష్ను 90.4. వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ లిజనర్స్. మరి ఈరోజు మీతో మాట్లాడేయడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో ఇష్ను 90.4.
2: సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: ఒరేయ్, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
4: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
5: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
5: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
5: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
5: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
5: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
5: ఫోన్ 0818-16-237-96-23-7295.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ టు మస్ట్ టైం పాస్ లిజనర్స్. మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
6: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. ఫస్ట్ లక్కీ కాలర్.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పాలే మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నాం పాలయ్య గారు, మీరెలా ఉన్నారండి?
6: మేము కూడా సూపర్ గా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం మేడం.
1: ఈ రోజు నేషనల్ నూడిల్స్ డే అండి.
6: ఓకే మేడం.
1: సో అందుకని నూడిల్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను.
6: అడగండి మేడం.
1: మీరు నూడిల్స్ తింటారా?
6: నూడిల్స్ నాకు పెద్దగా అలవాట్లేదు కానీ మేడం, ఎప్పుడన్నా పిల్లలకు తెమ్మంటే తెస్తుంటాను. వాళ్ళు ఎక్కువ తింటుంటారు. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు నాకు పెడతారు, అంతే. పిల్లలకు తింటుంటారు.
1: అవును, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా.
6: అవును మేడం, ప్యాకెట్ తెస్తాము, 6 ఉంటాయి దాంట్లో, చేసుకొని తింటుంటారు మేడం. టిఫిన్ టైప్, 4 గంటలప్పుడు అట్లా.
1: మరి మీకు ఇష్టమైన స్నాక్స్ కానీ అవి ఏంటి?
6: ఇష్టమైన స్నాక్స్ అంటే మేడం, నాకు ఈ

0: వేస్తే పడుచుకుంటే అదిరి పడుతుంది, ఆ మాట అంటే ఏటి మజాక అది పాడింది పట్నం దాకా, నా మాట అంటే ఏటి మజాక అది పాడింది పట్నం దాకా, అది దిమికి దిమికి దిమాడి గుముకు గుముకు గుమాడి, అది దిమికి దిమికి దిమాడి గుముకు గుముకు గుమాడి. ఆ పాట మేడం.
1: ఓకేనండి, తప్పకుండా ప్లే చేస్తాం.
0: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట మీ కోసం మా కోసం వింటున్న శ్రోతలందరి కోసం మరియు విజయ మేడం గారికి ప్రసాద్ సార్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ అందరికి పాట వినిపించండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, బాయ్ మేడం.
1: ఓకేనండి, మరి మీరు అడిగిన వారందరికీ ఈ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: Welcome to

0: మీరెలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: మరి ఈరోజు నేషనల్ నూడిల్స్ డే అండి.
1: నేషనల్
0: నూడిల్స్ డే.
1: మూడు అంటే మంచి మూడు, మంచి మైండ్ బాగా, మనిషి తెలివిగా.
0: నూడిల్స్ డే అండి. నూడిల్స్
1: తినేయా?
0: అవునండి.
1: కడుపు పగిలిపోయేటట్టు తినేయి.
0: మరి మీరు నూడిల్స్ తింటారా?
1: లేదు మేడం, నాకు అలవాట్లేదు.
0: మరి మీ ఇంట్లో ఎవరన్నా ఇష్టంగా తింటారా అండి నూడిల్స్ ని?
1: పెరుగు అన్నము అవి తింటాం మేడం, పెరుగు అన్నం కానీ మామూలుగా వాళ్ళ ఇది ఉగ్గా పొరుగులు ఉగ్గాని కానీ అవి తింటుంటాం. అవి తింటుంటాం కానీ ఇవన్నీ నాకు తెలియదు, ఇవన్నీ తినేరు తెలియం.
0: మరి మీకు బాగా ఇష్టమైన స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏమైనా ఉందా అండి?
1: నాకు ఇష్టమైంది ఇంకా అదే మేడం, నాకు ఇష్టమైంది ఒకసారి రాగన్నం, రాగన్నం తింటా, రాగ సంగటి.
0: ఓహో,
1: రాగ సంగటి, దొన్న సంగటి, ఆరికన్నం, అప్పట్లో ఆరికన్నాలు, ఆరికన్నము, ఒరికన్నము, సోమన్నము, అన్ని అప్పుడు కూర అన్నము
0: తినకుండా హెల్దీ ఫుడ్ తింటున్నారు మీరు?
1: అప్పుడు తిన్నాయి మేడం, ఇప్పుడు తక్కువగా, ఇప్పుడు తక్కువే. అప్పుడు పడి మనిషి అప్పుడు పడి తినేటోళ్ళు పెద్దోళ్ళు, మా పెద్దోళ్ళు పడి అన్నం తింటోళ్ళు రోజుకు.
0: అవునా?
1: నాలుగు గద్దలు అన్నం, నాలుగు గద్దలు అప్పుడు తినేటోళ్ళు మేడం. కాబట్టి ఈ సందర్భంగా శ్రోతలు ఎదురు చూస్తుంటారు లైన్ లో, ఈ సందర్భంగా బొబ్బులి బొబ్బులి సింహం నుంచి మేడం, బొబ్బులి పులి నుంచి ఒక పాట ఏంటి,
0: పుణ్యభూమి
1: జన్మభూమి తల్లి నేను గన్నదు అనే పాట మేడం.
0: ఓకేనండి.
1: మేడం గారు చాలా చక్కగా చెప్పారు, సరదాగా కాసేపు మధ్యాహ్నం 12 గంటలకు చాలా చక్కగా ఉన్నది మేడం టాపిక్, చాలా సంతోషం.
0: చాలా థ్యాంక్స్ అండి.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే, ఉంటా మేడం.
0: ఓకేనండి. మరి మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: After a short break, welcome to Master Time Pass. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారికి వారితో మాట్లాడేద్దాం.
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి పోల్ శివదాస్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు మేడం.
0: ఎలా ఉన్నారు మేడం? బాగున్నా.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందనపేట మండలం చీత్రాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు నేషనల్ నూడిల్స్ డే అండి. హలో.
1: అంటే మనం తినే ఆహారం గురించా?
0: అవునండి.
1: ఏ ఆహారం అయినా ఇష్టమే మేడం, ఏదైనా తినొచ్చు.
0: నూడిల్స్ తింటారా మీరు?
1: నూడిల్స్ ఎక్కువ ఏం పెద్దగా తినం మేడం.
0: మరి మీ ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తింటారా నూడిల్స్ ని?
1: సేమియాలు తింటారు, వేరే మా పిల్లలు తింటారు నూడిల్స్.
0: అవునా, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మరి మీకు ఇష్టమైన స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏమైనా ఉందా?
1: ఫుడ్ ఏముంది మేడం, వంకాయ కూర అన్నం మంచిగా ఉంటుంది నాకు.
0: అవునా. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: సీతారత్నం గారి అబ్బాయిలో మేఘమా మరో.
0: ఓకేనండి,
1: మంచిది మేడం.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోన గ్రామం హరనాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?

0: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, మీరెలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం. మీకు, విజయ మేడం గారికి, సార్ గారికి, స్టాఫ్ అందరికి ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
0: అవునా?
1: అవును మేడం.
0: మరి ఈ రోజు నేషనల్ నూడిల్స్ డే అండి.
1: అవును మేడం, నేను అట్లా తిన్నాను మేడం.
0: అవునా? మరి మీ ఇంట్లో ఎవరన్నా తింటారా?
1: ఎవరు లేదు, ఎప్పుడో ఒకసారి అట్లా, ఎప్పుడో అంతే అంతే కానీ మేడం, ఎంత పెద్దగా ఇష్టం ఉండదు మేడం. మామూలుగా ఇంట్లో వంటలు ఏమన్నా తింటాం కానీ మేడం, నూడిల్స్ అట్లా అంటే చేసుకుంటాం మేడం, తక్కువ మేడం.
0: అవునండి,
1: ఇంట్రెస్ట్ లేదు మేడం.
0: అంటే పెద్దవాళ్ళు అంత ఇంట్రెస్ట్ గా తినరు, చిన్నపిల్లలు అయితే తింటారు.
1: చిన్నపిల్లలు అయితే తింటారు ఎప్పుడో ఒకసారి మేడం.
0: అవును. మరి మీకు ఇష్టమైన స్నాక్స్ గానీ ఫుడ్ గానీ ఏమైనా ఉందా?
1: ఏం లేదు మేడం, ఇంకా మామూలుగా అన్ని తింటాను మేడం, కానీ తక్కువలో తింటాను. కారం తక్కువ, ఉప్పు తక్కువ, నూనె తక్కువ.
0: బాగా హెల్త్ కాన్షియస్ మీరు.
1: అవును మేడం, 66 మేడం, అయినా బీపీ షుగర్ ఇవన్నీ ఏం లేవు మేడం.
0: చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామండి.
1: ఎందుకంటే ఆనందం ముఖ్యం కదా, ఆరోగ్యం ముఖ్యం కదా మేడం. బయట తిండ్లు నాకు ఇష్టపడను మేడం. నేను
0: చాలా మంచి అలవాటు అండి అది.
1: అవును మేడం, అంటే నేనే కాదు మేడం, అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను.
0: అవునవును.
1: ఎందుకంటే ఇష్టంగా తింటారు మేడం చాలా మంది, నూడిల్స్ అని, ఫాస్ట్ ఫుడ్ అని అవి తింటారు మేడం.
0: కానీ దానికి కూడా లిమిట్ ఉండాలి.
1: ఇట్లావన్నీ తిన్నాను మేడం, నాకు ఇష్టం కూడా లేదు.
0: మంచి పని అండి
1: మేడం. ఆమె మేడం సినిమా పేరు,
0: ఆ మూవీ నుంచి
1: ఊహల పల్లకిలో ఊరేగుతున్నది అనే పాట ఉంటది మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం, ధన్యవాదాలు మేడం.
0: మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాదర్ భాషా గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం, బాగున్నా, వర్క్ చేస్తున్నా.
0: మేము కూడా చాలా చాలా బాగున్నామండి.
1: మంచిదమ్మా, అందరూ బాగుండాలి కదా మేడం.
0: అవునండి,
1: అందరు బాగుండాలి.
0: మరి ఈ రోజు నేషనల్ నూడిల్స్ డే అండి, అందుకని చెప్పి నూడిల్స్ గురించి అడుగుతున్నాను అన్నమాట.
1: నేషనల్
0: హలో
1: చెప్పండి మేడం.
0: నేషనల్ నూడిల్స్ డే అండి. మరి మీరు నూడిల్స్ తింటారా?
1: నూడిల్స్ తినం మేడం.
0: మరి మీ ఇంట్లో ఎవరైనా తింటారా?
1: మా పిల్లకాయలు తింటారు, మనవాళ్ళు వాళ్ళు తింటుంటారని, నేను మాత్రం తిన్న, ఎవరు తినం మీ ఇంట్లో? ఆయిల్ ఫ్రూట్స్ కింద వాటిని వాడం మేడం మేము.
0: అవునా, మరి మీకు ఇష్టమైన స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏంటండి?
1: అలాంటివి ఏం లేవు మేడం, మామూలు అలాంటి ఏం లేవు, ఏదన్నా బిస్కెట్స్ అవి తింటుంటాం కానీ.
0: ఓహో,
1: ఎలాంటి ఏం తినం మేము.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఇవాళ మన రామారావు గారి జస్టిస్ చౌదరి, సట్టానికి సమరానికి.
0: ఆ మూవీ నుంచి?
1: అదే సట్టానికి సమరానికి జరిగిన.
0: ఓకేనండి,
1: జస్టిస్ చౌదరి కొద్దిగా హుషారు చేద్దాం.
0: ఓకేనండి.
1: మన సర్దార్ భాయ్ గారికి, యాకూబ్ బాషా, అశోక్ గారు, ఆళ్ళగడ్డ పోలయ్య గారికి హాయ్ చెప్పండి మేడం.
0: సరేనండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

నన్న కొడుకునే కాదనినే నీ కన్నీటినిదిగా మింగుతున్నది ఎందుకోసం ఎందుకోసం? దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం మస్తాన్ బాషా గారు, మీరు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: అలాగే అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.
1: అలాగే మేడం, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి మేడం.
0: అవునండి.
1: చెప్పండి మేడం, ఈరోజు టాపిక్ ఏంటి?
0: ఈరోజు నేషనల్ నూడిల్స్ డే అండి.
1: నేషనల్ నూడిల్స్ డే?
0: నూడిల్స్ డే.
1: బాగుంది మేడం, చెప్పండి మేడం.
0: మరి మీరు నూడిల్స్ తింటారా?
1: నేనైతే నూడిల్స్ పెద్దగా తిను మేడం, మా ఇంట్లో మా మిస్సెస్ తింటారు.
0: అవునా? మరి మీకు ఇష్టమైన స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏంటండి?
1: ఫుడ్ అంటే మామూలుగా నాకు ఫుడ్లో గుత్తొంకాయ అంటే బాగా ఇష్టం మేడం.
0: అవునండి, గుత్తొంకాయ చాలా బాగుంటుంది.
1: బాగా ఇష్టం గుత్తొంకాయ అంటే నాకు స్పెషల్గా. ఫుడ్ అంటే మామూలుగా మనం తినేది పొరోటాలు ఎక్కువ తినము, రైస్ తినేది మనం ఇక్కడ.
0: అవును,
1: రైస్ ఎక్కువ.
0: హలో.
1: అలాగే మేడం, చాలా మంచి టాపిక్ ఇచ్చారు.
0: అవునా?
1: నూడిల్స్ అయితే నేను ఎక్కువ తిన్నాను మేడం, మా ఇంట్లో ఎప్పుడైనా మా మిస్సెస్ గారు తింటారు.
0: ఓహో, మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: ఈరోజు మనం వినాలనుకుంటున్న పాట ఇది మేడం, స్టేట్ టోడి సినిమాలో నుంచి.
0: ఆ మూవీ నుంచి ఏం ప్లే చేయమంటారు?
1: తదిగినతో తదిగినతో మా వయ్యో, ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకేనండి
1: మేడం. మా ఫ్రెండ్స్ మేడం
0: చెప్పండి.
1: ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భయ్ గారు, గురుశంకర్ గారు, అనుగుల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, పున్నా వెంకటేష్ గారు, మాణిక్యాలరావు గారు, పూజారి ధనుంజయ్ గారు, తర్వాత ఖాజాభాయ్ గారు, అశోక్ గారు, బండారు శంకరయ్య గారు, ఇంకా బిజిలి వెంకటేష్ గారు. మా ఫ్రెండ్స్ అందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, మా కోసం సంతోషం మేడం.
0: ఓకేనండి,
1: ధన్యవాదాలు మేడం.
0: మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం.

0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శుభ సాయంత్రం మేడం. మీకు
0: శుభ సాయంత్రం అండి.
1: నంద్యాల జిల్లా పాణ్య మండలం కందికాయపల్లి ఆర్ వెంకట సుబ్బయ్య మేడం.
0: సుబ్బయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, సూపర్ గా ఉన్నాం మేడం.
0: అవునా? మరి
1: మీరు బాగున్నారు మేడం?
0: నేను కూడా చాలా చాలా బాగున్నానండి.
1: ఓకే మేడం.
0: ఈరోజు నేషనల్ నూడిల్స్ డే అండి.
1: అవును మేడం, టాపిక్ ఉన్నాను మేడం.
0: మరి మీరు నూడిల్స్ తింటారా?
1: లేదు మేడం, నూడిల్స్ ఇష్టం ఉండదు మేడం.
0: అవునా? మరి
1: తినకూడదు మేడం, నాకు ఇష్టం ఉండదు.
0: ఓహో,
1: నాకు ఎక్కువ ఇష్టం అంటే బచ్చాలు తింటాం మేడం. బాగా బచ్చాలు కూడాలు అంటారు అవి, మాలకు బచ్చాలు కానీ అట్లా.
0: ఓహో,
1: అవి తింటాం మేడం ఎక్కువ, నాకు అవి ఇష్టం.
0: మరి ఇంకా అంటే స్నాక్స్ అవేనా అండి?
1: స్నాక్స్ అంటే ఇంకా అవే మేడం, ఏం తినలేదు మేడం. బాగా తినే అన్నం పప్పు బాగా తినేది.
0: ఓహో,
1: పెరుగు అన్నము ఇట్లాంటివి ఎక్కువ ఇష్టపడతాను మేడం నేను.
0: అవునా?
1: అవును మేడం, నూనె వస్తువులు ఎక్కువ తినాలి మేడం. నూనె వస్తువులు ఆరోగ్యానికి హానికరం మేడం.
0: అవునండి, నిజమే.
1: అవును మేడం, ఎక్కువ తినకూడదు. నూనె వస్తువులు ఆరోగ్యానికి హానికరం. మంచి పిండి పదార్థాలు ఇలాంటి విధానాలు తినాలి మేడం.
0: మంచిది, లేకపోతే ఆ నూనె వస్తువులు ఎక్కువ తినడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి.
1: అవునవును మేడం. ఈ సందర్భంగా ఘటోత్కచుడు సినిమా నుంచి,
0: ఆ మూవీ నుంచి
1: మీరు పెట్టిన టాపిక్ కోసం ఈ పాట మేడం. వివాహ భోజనం భోజన భోజనం అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకేనండి,
1: పాట వినిపించండి మేడం. మన రేడియో శ్రోతలు అందరి కోసం మేడం, విష్ణు ఎఫ్ఎం శ్రోతలు అందరు వినేవారి అందరి కోసం ఈ పాట అంకితం మేడం.
0: ఓకేనండి,
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
0: మరి మీరు అడిగిన వారందరికి ఈ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: నమస్తే అండి మేడం గారు.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: మంగళగిరి నుండి. నా పేరు దామర్ల చిన్నమస్తానరావు అండి.
1: మస్తానరావు గారు ఎలా ఉన్నారండి?
0: బాగున్నామండి మేడం గారు.
1: మరి ఈరోజు నేషనల్ నూడిల్స్ డే అండి.
0: నేషనల్
1: నూడిల్స్ డే.
0: నూడిల్స్ డే
1: అందుకని చెప్పి నూడిల్స్ గురించి అడుగుతున్నాను అన్నమాట.
0: నేను తిన్న మేడం గారు, నూడిల్స్ అవన్నీ అలవాటు లేదండి నాకు.
1: ఓహో, మరి మీకు ఇష్టమైన స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఏమైనా ఉన్నాయా?
0: స్నాక్స్ అంటే కాస్త నైట్ పూట టిఫిన్ చేస్తానండి.
1: అవునా,
0: నేను పెద్దగా తేలిగ్గా తీసుకుంటాను మేడం గారు.
1: చాలా మంచిదండి అలాగ ఉండడం.
0: వయసు కూడా 63 అండి నాకు. కంట్రోల్ గా తీసుకుంటా.
1: అవును, అలా ఉండడం వల్ల చాలా హెల్దీగా ఉంటాం మనం కూడా.
0: ఉంటానండి, నాది షాప్ అండి, ప్యూర్ షాప్ మంగళగిరిలో.
1: ఓహో,
0: పాండురంగ హార్డ్వేర్ అని.
1: ఓహో,
0: మంగళగిరి నేషనల్ హైవేలో సర్వీస్ రోడ్ లో ఉంటదండి, గుంటూరు వెళ్ళే రోడ్ లో.
1: అవునా.
0: అవును మేడం గారు.
1: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: ఈరోజు సాంగ్స్ మన అల్లూరి సీతారామరాజు లో
1: ఆ మూవీ నుంచి.
0: తెలుగు వీర లేవరా దీక్ష భూమి తాకరా.
1: ఆ సాంగ్ ప్లే చేయమంటారా? ఓకేనండి.
0: ఆ సాంగ్ ఏంటి, మా పెన్నె పాలెం పోలయ్య గారికి కూడా పాట రాజశేఖర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పండి.
1: ఓకేనండి,
0: థ్యాంక్ యూ మేడం.
1: మరి మీరు అడిగిన వారందరికీ ఈ సాంగ్ అయితే డెడికేట్ చేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

దేశం ఈ రాజ్యం నాదే అని సాటించి ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగుల కొట్టి దురకత్తులు పదును పట్టి తుది సమరం

లిజనర్స్, మరి ఈరోజు అయితే మనం మంచి మంచి సాంగ్స్ వినేసాం, ఇంకా బోలెడు కబుర్లు చెప్పేసుకున్నాం కదండి. రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
0: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల్ ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదిరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అగ్రహీరో వెంకటేష్ అభిమానులకు నిరాశ. ఆయన కీలక పాత్రలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 విడుదల వాయిదా పడింది. నిర్మాత నాగవంశి ఈ విషయాన్ని వెల్లడించారు. మొదట అనుకున్న తేదీ ప్రకారం అక్టోబర్ 9 ఈ మూవీని విడుదల చేయాలని మూవీ టీం భావించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు ప్రకటించారు. తన తండ్రి నిర్దోషి అయినప్పటికీ అరెస్ట్ చేసి అవమానించినందుకు ఆయనకు పోలీసులు క్షమాపణ చెప్పాలంటూ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి డిమాండ్ చేస్తుంది వచ్చిన్నారు. ప్లకార్డ్ పట్టుకుని స్టేషన్ ముందు తండ్రి ఆత్మగౌరవం కోసం తాను చేసిన నిరసనతో సమాజంలో రేకెత్తించిన ప్రశ్నేంటి, తన తండ్రి విషయంలో జరిగిన పొరపాటేంటి అనే కథాంశంతో రూపొంది ఈ చిన్న ప్రశ్న చిత్రం. కథా సుధా పేరిట వినోదాన్ని పంచుతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్. ఇందులో భాగంగానే నేడు ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. బాలాదిత్య, రమ్య పొందూరి, బేబీ సహస్రశ్రీ, రవివర్మ, నళిని, సాయిరాజ్ నటించారు. వేగేశ్వర సతీ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ఇది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అనుపమా పరమేశ్వరన్, అఖిల్ వడ్డేమారి జంటగా భద్రప్ప గాజులా తెరకెక్కించిన చిత్రం క్రేజీ కళ్యాణం. భూసం జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. నరేష్, వికే, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. అందం మురిసే, గంధం కురిసే, పిల్లని మేనే సొగసులనే చూసి అంటూ సాగిన ఈ మెలోడీ పాటకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చగా జీ వెంకన్న సాహిత్యం అందించారు. అనురాగ్ కుల్కర్ణి ఆలపించారు. ఈ పాటలో అనుపమా అఖిల్ జోడీ, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆకర్షణగా నిలిచింది. ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని చిత్రవర్గాలు తెలిపాయి. హర్ష చెముడు ప్రధాన పాత్రధారిగా బాబు డేగ్లా తెరకెక్కించిన చిత్రం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. చవాన్, శ్రీధర్ చెవి, దీపక్ ముస్త్యాల నిర్మించారు. హైప్రాది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 9న ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. 3 పదుల వయసు దాటిన ప్రేమ, పెళ్లి అనే మాటలకు నోచుకోలేని ఓ కుర్రాడి కథ ఇది. టైటిల్ పాత్రలో హర్ష చేసిన హంగామా ఆద్యంతం అలరించింది. నేను ఇలా పుట్టడం తప్ప, నాలో ప్రేమ పుట్టడం తప్ప అంటూ ఆఖరిలో ఆయన చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి ఆకర్షణగా నిలిచింది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అమ్మ చెప్పిన అందమైన ప్రేమ కథే చకోరా లూనార్ లవ్ బర్డ్ అన్నారు డైరెక్టర్ మంగా శ్రీనివాస్. ఆయన డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో శ్రవణ్, మలైకా టి వాస్పల్ జంటగా నటించారు. చింతాడ హేమారావు నిర్మించారు. ఈ చిత్రం 9వ తేదీన థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే వైజాగ్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. డైరెక్టర్ శివ నిర్వాణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీజర్ ట్రైలర్ చూస్తుంటే ఈ టీమ్ లోని ప్రతి ఒక్కరూ నిజాయితీగా చేశారని అర్థమవుతుంది. సంగీతం, విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఇదొక ఆహ్లాదకరమైన ప్రేమ కథ. చకోరా ఓ విశిష్టమైన పక్షి. దాహం వేస్తే ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగదు, వర్షపు నీళ్లతోనే దాహం తీర్చుకుంటుంది. మనం కూడా జీవితంలో స్వచ్ఛమైన ప్రేమ కోసం వేచి చూడాలనేదే ఈ సినిమాతో చెప్పనున్నాం. ఇప్పటికే ఈ చిత్రం చూసిన వాళ్ళు దీని జెన్జీ ప్రేమ కథ అని, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ప్రశంసిస్తున్నారు. అందుకే ఈ 9వ తేదీన థియేటర్లో ప్రేక్షకులు అందించే విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అన్నారు డైరెక్టర్ మంగా శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో సుమన్, శ్రవణ్, మలైక, హేమారావు తదితరులు పాల్గొన్నారు. హీరోగా, రైటర్ గా, ప్రొడ్యూసర్ గా తనని తాను నిరూపించుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు డైరెక్టర్ గా మారనున్నారు. కిరణ్ స్వీ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం రియాలిటీ. తాజాగా ఈ సినిమా టైటిల్ క్లిమ్స్ ను విడుదల చేశారు. ఇందులో మధ్య తరగతి వ్యక్తిగా కిరణ్ కనిపించనున్నారు. ఈ సినిమా 20 డిసెంబర్ విడుదల కానుంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. భోగి సినిమాతో నవంబర్ బరిలో ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు హీరో సర్వానంద్. ఆయన అంటుమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కిస్తున్నారు. కెకే రాధామోహన్ సమర్పిస్తున్నారు. డింపుల్ హయాతి ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 12 థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. అనగనగా ఓ ఊరు ఓ లచ్చా గుమ్మాడి, ఆ ఊరి పేరు బొగ్గుల గుట్ట ఓ లచ్చా గుమ్మాడి అంటూ ఓ జానపద పాటతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ సాగింది. అది 1960ల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగే కథతో రూపొందిన సినిమా. సర్వా ఇందులో గంగా అనే సాధారణ కూలీ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎంత రా రస్టిక్ గా ఉండనున్నది, సర్వా పాత్ర ఎంత హింసాత్మకంగా ఉండబోతుందన్నది టీజర్ లో కనిపించిన యాక్షన్ సీక్వెన్స్ ని బట్టి అర్థమవుతోంది. కామ్రేడ్ కళ్యాణ్ గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాని జానకీరామ్ మారెల్ల తెరకెక్కించారు. కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్ణాటి, సీతా కర్ణాటి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9 థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హీరో రవితేజ శనివారం ఈ చిత్ర టైటిల్ గీతాన్ని విడుదల చేశారు. ఒక్కడు ఉంటాడే, ఎక్కడో ఒక్కడు ఉంటాడే, చిమ్మటి చీకటిలో ఎర్రటి సూర్యుడవుతాడే అంటూ సాగిన ఈ పాటకు విజయ్ బుల్గానీన్ స్వరాలు సమకూర్చగా భాస్కర్ భట్ల సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జే సౌమ్య.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం విత్ మీ ఆర్జే రాజ్యలక్ష్మి. సో వెల్కమ్ టు థీమర్. ఈ రోజు థీమర్ లో మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినబోయే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: రాజమౌళి గారి దర్శకత్వం వహించిన RRR మూవీ నుంచి హేమచంద్ర గారు ఆలపించిన దోస్తీ అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక జూనియర్ NTR హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి ప్రభుదేవ గారి దర్శకత్వం వహించిన రామయ్య వస్తావయ్య అనే మూవీ నుంచి అతిక్కర ఆలపించిన జీనే లగాహున్ అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక గిరీష్ కుమార్ గారు అయితే హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే ప్రియా గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఓకే లిజనర్స్, ఒక చక్కని పాట తెలిసారు కదండి, మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444. వెల్కమ్ బ్యాక్ టు థీమ్ వర్. సో లిజనర్స్, మన థీమ్ వర్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి బుజ్జిబాబు గారి దర్శకత్వం వహించిన ఉప్పిన మూవీ నుంచి ఆలి గారు ఆలపించిన నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం అనే సాంగ్ అయితే మీరు వినిపోతున్నారండి. ఇక వైష్ణవ్ తేజ్ గారు అయితే హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శ్రీమణి గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్, లిజనర్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్
2: భీమవరం. బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదండి, మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి అభిషేక్ దర్శకత్వం వెంట కళాంక్ మూవీ నుంచి అజిత్ సింగ్ గారు ఆలపించిన కళాంక్ టైటిల్ సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక వరుణ్ ధావన్ గారు అయితే హీరోగా, ఆలియా భట్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజినెస్ మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజ్నెట్ అండ్ ఎంజాయ్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడి

0: విచేయండి. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసక్కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.
2: நினைச்சண்ட துண்டமா வெட்டி கலைச்சு போட்டுடுவேன்.

0: టైగర్ కా హుకుం. అర్థమైందా రాజా?
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్సల్ లిజనర్స్. మన థీమ్ మార్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదండి. మరి ఇప్పుడు మనం వినబోతున్న సాంగ్ వచ్చేసి శివ గారి దర్శకత్వం వేసిన ఖుషి మూవీ నుంచి అబ్దుల్ గారు ఆలపించిన నా రోజా నువ్వే అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక విజయ్ దేవరకొండ గారు హీరోగా, సమంత హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే శివ గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం మేము బ్యూటిఫుల్ సాంగ్, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ళ శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఓకే లిజనర్స్, ఒక చక్కని పాట వినేసారు కదండి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న సాంగ్ వచ్చేసి రోహిత్ కార్ దర్శకత్వమైన దిల్ వాలే మూవీ నుంచి అర్జిత్ సింగ్ గారు ఆలపించిన జనం జనం అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక షారుఖ్ ఖాన్ అయితే హీరోగా, కాజల్ హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే అమితాబ్ భట్టాచార్య గారు లిరిక్స్ ని అందించారు. మరి లిజనర్స్, మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ లిజనట్ అండ్ ఎంజాయ్.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి

0: ఆధునిక చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ తినేసారు కదండి, మరి మీకోసం ఇప్పుడు ఒక మంచి తమిళ సాంగ్ తప్పలా అవుతుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, మరి థీమ్ మార్క్ ప్రోగ్రామ్ లో మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే విన్నారు కదండి. మరి ఇప్పుడు మన థీమ్ మార్క్ ప్రోగ్రామ్ లో లాస్ట్ సాంగ్ అయితే వినబోతున్నాం అండి. మరి ఆ సాంగ్ వచ్చేసి రాధాకృష్ణ గారి దర్శకత్వం రాధేశ్యామ్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ గారు ఆలపించిన అనే సాంగ్ అయితే మీరు వినబోతున్నారండి. ఇక ప్రభాస్ గారు అయితే హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా కలిసి నటించిన ఈ సాంగ్ అయితే కృష్ణకాంత్ గారు

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334012.
1: వినోదాల సంగమం సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే రాజలక్ష్మి.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.